ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు క్రీస్తు శకం

0: భక్తి రంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెంట్ కొలుకుల సురేష్ కుమార్ గారు.
1: ప్రైజ్ ద లార్డ్. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఏమనగా, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని, ఈ కార్యం మా జీవితాల్లో ప్రభు చేస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో, దేవుడు తప్పనిసరిగా వారి జీవితాల్లో ఆ కార్యాన్ని జరిగించి వారి నిరీక్షణను సఫలపరుస్తాడు. అక్కడే రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అబ్రహాం గురించి ఏం చెప్తూ వచ్చారంటే, నిరీక్షణకు ఆధారములైనప్పుడు అబ్రహాము, అబ్రహాము భార్య అనేటువంటి సారా కూడా వారు ప్రభునందు నిరీక్షణ కలిగి మృత్యతుల్యమైనటువంటి ఆ గర్భములోంచి ఆకాశ నక్షత్రముల కంటే ఇసుకరేణువుల కంటే విస్తారమైన సంతానాన్ని వారు పొందుకున్నారు అని చెప్పి అక్కడ పౌలు గారు అబ్రహాము గారి యొక్క నిరీక్షణ గురించి చెప్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో నిరీక్షణ గురించి మనం చూసినప్పుడు మొదటగా ఆ కోవలో మనకు ఎవరు కనపడతారంటే, యాకోబు 11వ సంతానమైనటువంటి ఏసేపు అక్కడ మనకు కనపడుతూ ఉంటాడు. ఏసేపు తన యవన కాలంలో దాదాపుగా 18 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు దేవుడు ఏసేపుని కలల రూపంలో దర్శించాడు. ఆ కలలు యొక్క భావము, కలల యొక్క ఆలోచన వారి సహోదరులకి, వారి యొక్క తండ్రికి చెప్పినప్పుడు ఏసేపు మీద వారి తల్లిదండ్రులు అలాగే వారి సహోదరులు కూడా ఎంతో అసూయ, ఈర్ష్య భావాన్ని పెంచుకుని చివరికి ఏసేపుని తన సహోదరులు ఏం చేశారంటే, అరణ్యంలోకి ఆహారం తీసుకెళ్ళినప్పుడు ఆ ఏసేపుని గోతులోకి తోసివేసి ఆ ఏసేపుని ఐగుప్తు దేశ వర్తకులకు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఫోతీఫర్ అనేటువంటి ఒక కుటుంబానికి ఆయన దాసుడిగా వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఏసేపు పొందిన దర్శనం యందు ఏసేపు విశ్వాసము కలిగి ఉన్నాడు, అలాగే ముఖ్యంగా నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు తన జీవితంలో తనకిచ్చినటువంటి ఆ దర్శనాన్ని ఏదో ఒక రోజు దేవుడు తన చిత్త ప్రకారంగా తగిన కాలం ముందు దాన్ని నా ఎడల నెరవేరుస్తాడనే ఒక నిరీక్షణ ఏసేపు యొక్క జీవితంలో ఆయన కలిగి దేవుని చిత్త ప్రకారంగా, దేవునికి ఇష్ట ప్రకారంగా, దేవునికి అనుకూలమైన జీవితాన్ని, మరి ముఖ్యంగా యవన కాలంలో పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో హెచ్చిస్తూ వచ్చాడు. అయితే దేవుడు హెచ్చించడం అనేది ఫోతీఫర్కి అర్థమైనప్పుడు ఏసేపుకి తన ఇంటి అంతటి మీద కూడా, కేవలం తన భార్య మీద తప్ప ఇంటి అంతటి మీద కూడా ఏసేపుకి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకరోజు ఆ ఫోతీఫర్ యొక్క భార్య ఏసేపు మీద కన్నేసి ఏసేపుతో ఆమె మరి శయనించాలని కోరినప్పుడు ఏసేపు ఆమె యొక్క కోరికను

0: తిరస్కరించి నేను దేవునికి విరోధంగా పాపము చేయనని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఏసేపు పోతీఫర్ ఇంటి దగ్గర నుంచి మరి సెరసాల్లోకి వెళ్ళాడు. దాదాపుగా దేవుడు చెప్పిన మాట లేదంటే దేవుడు ఆయనకు చూపించిన దర్శనము జరిగి దాదాపుగా ఒక 10 సంవత్సరాలు పైగా అక్కడ గడిచిపోతూ ఉంది. అయితే ఏసేపు ఎంతమాత్రము కూడా దేవుడు ఆయనకు చూపించినటువంటి దర్శనం మీద, దేవుడు ఆయనకిచ్చిన మాట మీద నిరీక్షణ కోల్పోకుండా ఏదో ఒక రోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడనేటటువంటి ఒక విశ్వాసంతో ఆయన నిరీక్షణ కోల్పోకుండా ఉన్నాడు. అయితే ప్రియ దేవుని పిల్లారా, ఆ నిరీక్షణ తగినట్లుగా ఒకరోజు ఏసేపు యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూసాం. ఏంటి ఆ కార్యం అంటే గనక, ఆ దేశపు రాజు అయినటువంటి వారు, ఆ దేశపు ప్రజలు అయినటువంటి ఫరో, ఆయనకి కలిగినటువంటి కలల భావం చెప్పడానికి ఆ దేశంలో ఎవరు లేనందున చివరికి ఒక వ్యక్తి ద్వారా ఏసేపు సెరసాల్లో ఉన్నాడని అది ఆయన చెప్పగలడని తెలుసుకుని ఏసేపుకి కౌరు పంపినప్పుడు ఏసేపు ఆ కలల భావాన్ని రాజుకి వివరించినప్పుడు ఆ రాజు ఏసేపుని బట్టి ఎంతో సంతోషించి అక్కడ ఉన్న ప్రజలందరితోనూ చెప్తాడు, ఇదిగో ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని వేరొకరిని మనము కనుగొనగలమా అని. ఆ విధంగా దేవుడు ఏసేపు యొక్క నిరీక్షణ తగినట్లుగా ఒకరోజు వచ్చినప్పుడు ఏసేపుని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏసేపు గోతు నుంచి ఐగుప్తు దేశం యొక్క సింహాసనం మీదకి హెచ్చించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యవన కాలంలో దేవుని చేత దర్శింపబడినటువంటి ఏసేపు అనేక శ్రమలు వచ్చినా, అనేక కష్ట నష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, అవమానాలు వచ్చినా వాటన్నిటినీ భరిస్తూ దేవుడు చెప్పిన దాని యందు, ఆయన చూపించిన దర్శన యందు నిరీక్షణ ఉంచాడు. ఆ నిరీక్షణ ఒకరోజుకి సఫలీకృతమైంది. మన జీవితాల్లో మనము ప్రభునందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణకు తగినట్టుగా దేవుడు ఒకరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసి నిన్ను బలపరచగలిగిన దేవుడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు

మనకున్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల పంట సాగు చేసేటప్పుడు అప్పుడప్పుడు బెట్టను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ప్రధానంగా మనకి వానలు సరిగా పడకపోయినా, భూగర్భ జలాలు సరిగా అందుబాటులో లేకపోయినా, కాలవలు సరైన సమయానికి రాకపోయినా, లేకపోతే మధ్యలో సరిగా నీరు అందకపోయినా, వాగుల్లో చెరువుల్లో సరిగా నీరు నిండకపోయినా, ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పంటను ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రధానంగా మనం సాగు చేసేటువంటి పంటల్ని సాధ్యమైనంత వరకు ఇలాంటి పరిస్థితుల్లో, ఈ స్థితిగతులు ఉంటాయని ఊహించిన పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా తక్కువ నీటిని తీసుకునేటువంటి పంటలనే ఎంచుకోవాలి. ఇది మన శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా వరి, చెరుకు లాంటి పంటల సంగతి మనం కాస్త పక్కకు పెట్టి వేరే రకాలైనటువంటి పంటలను ఎంచుకున్నట్లయితే పంట సమయంలో బెట్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది మనకి. ఒకవేళ వరినే సాగు చేయాల్సి వచ్చినా కూడా మామూలు పద్ధతుల్లో కాకుండా కాస్త ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకొని సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా ఈ నారుమడి పోసుకొని, నారు పెంచుకొని, ఇంకొక పక్క ప్రధాన భూమిని దమ్ము చేసుకొని, నీళ్లు నింపుకొని వరి సాగు చేసుకున్నటువంటి అలవాటు మనకి తీర ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతే పాటిస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి వానలు సరిగ్గా రానటువంటి పరిస్థితుల్లో మరి ఆ పద్ధతి కాకుండా తడి పొడి పద్ధతుల్లో మనం గనక పొలాన్ని నీరు పెట్టుకుంటూ గనక వరిని సాగు చేసుకున్నా కూడా మనకి దిగుబడి ఒక మోస్తరుగానే వస్తుంది. అంటే పొలంలో ఎప్పుడూ నీరుంచకుండా మట్టి ఆరిన తర్వాతే మళ్ళీ తడి

0: వచ్చేలాగా మనము వరిని సాగు చేసుకుంటాం. ఆ పద్ధతిలో మనకి తక్కువ నీటితోటి వరి సాగు చేసుకోవడానికి వీలవుతుంది. లేదు, శ్రీ పద్ధతిలో మనము తక్కువ నీటితోటి తక్కువ విత్తనాలతోటి ఎక్కువ దిగుబడి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. చేయగలిగితే అదన్నా చేసుకోవచ్చు. లేనట్లయితే మనము నారు పోసుకోవడం నాటు పెట్టుకోవటం కాకుండా సరాసరి భూమి మీద విత్తనాలు వేసేసుకొని జల్లటం కానీ లేకపోతే వరుసల్లో వేసుకోవటం కానీ చేసుకొని వరిని సాగు చేసుకుంటే కొంతవరకు తక్కువ నీటితోటి పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి డ్రమ్ సీడర్తో విత్తనాలు వేసుకోవటం కానీ గొర్రుతో వెనక వైపు మనం విత్తనం వేసుకుంటూ పోయినట్లయితే కానీ మనకి అవసరమైన రీతిలోనే తక్కువ నీటితోటి అంటే మామూలు పద్ధతిలో కన్నా ఒక 20-30% నీరు తక్కువ పడుతుంది ఇక్కడ. ఈ పద్ధతిలో మనం సాగు చేసుకొని వరిని మనము పండించుకోవచ్చు. ఇక మొక్కజొన్న, మొక్కజొన్న కనుక సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ప్రతి బోదకి నీరు పెట్టుకోకుండా ఒక బోదె వదిలి ఇంకొక బోదకి నీరు పెట్టుకుంటూ పోయినట్లయితే మనము తక్కువ నీటితోటి మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. ఈసారి ఒక వరుసకు పెట్టినట్లయితే ఇంకొకసారి వచ్చేటప్పుడు ఆ బోదె కాకుండా ఇంకొక బోదె వైపు నీరు పెట్టుకోవటం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కజొన్నలో సాధ్యమైనంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి దశల్లో నీరు కాస్త కూస్తూ పెడితేనే దిగుబడులు వస్తాయి. ఉదాహరణకి పూత దశ, అలాగే గింజ కట్టే దశ. ఈ రెండు దశల్లో ఖచ్చితంగా నీటిని మనం మొక్కజొన్నకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అప్పుడే దిగుబడులు వస్తాయి. అది గనక ఇవ్వలేము అని అనుకున్నట్లయితే మొక్కజొన్న కాకుండా వేరే పంటలకు వెళ్ళటం మంచిది. ఇక వీలైతే మనము మల్చింగ్ పద్ధతిలో అంటే ఆచ్ఛాదన పద్ధతిలో ఎండుగడ్డిని కానీ లేకపోతే ప్లాస్టిక్ షీట్లతో కానీ మనం ఆచ్ఛాదన కనుక చేసుకోగలిగినట్లయితే భూమిలో ఉన్నటువంటి తేమ ఆవిరి కాకుండా పంటను కాపాడుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది ముఖ్యంగా మన మొక్కజొన్న సాగులో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక వేరుశనగ పంట, వేరుశనగ పంటలో ప్రధానంగా మనకి వీలైన చోట తుంపర్ల సేద్యం ద్వారా నీరు పెట్టుకుంటే తక్కువ నీటితోటి మనము వేరుశనగ పంటను పండించుకోవడానికి అవకాశం వస్తుంది, నీరు వృధా కాకుండా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఓడలు దిగే దశలో అంటే పంట వేసిన ఒక 40-50 రోజుల సమయంలో అలాగే కాయ ఊరే దశలో మనము తేమ ఇచ్చుకోగలిగితే నేల మెత్తగా ఉంటే ఓడలు తొందరగా లోపలికి దిగుతాయి, అలాగే కాయ ఊరే దశలో సరైనటువంటి తడి దొరికితే బాగా కాయలు తయారవుతాయి. ఈ రెండు దశల్లో నీటి ఎద్దడి లేకుండా మనం కనుక చేసుకోగలిగితే వేరుశనగలో దిగుబడులు బాగా పొందొచ్చు. అలాగే జిప్సం అనేది కూడా అవసరమైనంత మోతాదులో ఎకరాకు 200 కిలోల దాకా మనము నేలకు అందించినట్లయితే ఈ కాయ బాగా ఊరటం అలాగే నూనె శాతం బాగా పెరగటంతో పాటుగా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది అని చెప్తూ ఉంటారు. అది కూడా మనం గమనించుకోవాలి. ఇక కూరగాయలు సాగు చేసేట రైతులు బిందు సేద్యంతో మనం కనుక కూరగాయలు సాగు చేస్తే అవసరమైన పద్ధతిలో మనం 50-60% దాకా కూడా నీటిని ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ ఎండగా ఉన్నటువంటి మధ్యాహ్నం వేళల్లో నీరు ఇవ్వకుండా ఉదయం సాయంకాలం వేళల్లో నీరు ఇస్తే నీరు వృధా కాకుండా ఉంటుంది. అలాగే వీలైతే షేడ్ నెట్లలో పంటలు కనుక పండించుకోగలిగితే అనవసరంగా నీరు ఆవిరైపోకుండా పంటల్ని కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా తీవ్రమైనటువంటి ఎండలుండి బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లయితే పొటాషియం నైట్రేట్ని 1% పొటాషియం నైట్రేట్ని అంటే 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం వల్ల పంట బెట్టను తట్టుకునేటువంటి శక్తిని పొందుతుంది. అలాగే సేంద్రియ ఎరువులను కనుక నేలకు బాగా కలిపితే నేలలో తేమ ఏదో కాస్త కోస్త వానల వలన కానీ లేదా మనం నీరు పెట్టడం వలన కానీ వచ్చినటువంటి తేమని పట్టుకుని ఉంచే శక్తి కూడా నేలకు పెరుగుతుంది. ఇలా మనం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ పంటలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:26 వరకు దిక్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ని పెట్టుకొని వాళ్లే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల

0: చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాలనటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి. రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకో

0: नूनवान् चन्दनवारी आधारशिला शिभ्रात् यात्रीणाम् अग्रे गमनस्य अनुमतिः न भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తల తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా ఈ మాసపాట హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, తరువాత నేటి మాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఉదయ సమీరాల్లో బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా విశేషాలు. స్వాతంత్ర సంగ్రామ తొలివేరుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. చలనచిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు, అంతకుముందు అవధాని సముద్రాల రాఘవాచార్య గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. శ్రోతల అభిప్రాయ మాలిక లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి. నంద్యాల జిల్లా సమాచార లేఖ శ్రీ వి శేఖర్ గారు అందిస్తారు 8:30. 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో శ్రీ ప్రాతాకృష్ణమూర్తి గారి గానం, హెచ్ రామచరణ్ గారు వయోలిన్, సుసరాబు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. పాటల పల్లకి 9:35, 10:00 వార్తావాహిని, 10:15 మళ్ళీ పాటల పల్లకి ఆప్కీ మన్పసంద్, 10:30 శ్రీమతి కె చందన గారి వ్యాఖ్యానంతో మధురిమ, 11:00 మధుమంజరి, 12:10 భక్తి సంగీతం, 12:40 శ్రీమతి ఐ మెహర్లత గారి గళంలో హెచ్ రామచరణ్ గారు వయోలిన్, ఏ ఆనంద్ శ్రీహరి గారు మృదంగం. 1:30 ప్రకటనల తరువాత మహిళావాణి ఏంజల్ ఉమెన్స్ కిట్టి మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం. బాలభారతి 2:31 బొండపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 ధన్యోస్మి నాటకం, రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, పర్యవేక్షణ శ్రీ తేతడి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. రెండో ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగం 5:30, సాయం సమీరం 6:30, పల్లిసీమల్లో 7:15 పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమా మహేష్ గారి స్వరంలో సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాధాన్యం, వాడుకల మెళకువలు గురించిన సమాచారం వింటారు. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదుషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గానం. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెప్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 1,66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 1,98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిని చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు NTA వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని NTA పేర్కొంది. అయితే నకిలీ లేదా AI ద్వారా సృష్టించిన OMR షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన OMR షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా NTA స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా CBSE ఈ ఏడాది నుండి 10వ తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన

0: ప్రధాన రెండవ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజిలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటీ, కార్తీక్ ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామ్మి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్రం అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచ్చిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోధ్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఇవాళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పథకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ను ఓడించి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా

0: స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాటు వింటారు మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని. ఈ మాసపు పాట రచన కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతా ప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి తిరిగి ఈనాటికి.

మీరింతవరకు మరల ఏనాటికి తిరిగి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట విన్నారు. పాటకు రచన కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతప్రసాద్. ఈ మాసపు

0: ವಾಟ ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಸಮರ್ಪಣ.
1: ಆಕಾಶವಾಣಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಕೇಂದ್ರ
2: ಪ್ರಕಟಣೆ. ಪ್ರಸಾರ ಭಾರತಿ ಅರ್ಹುಲೇನ ಪ್ರೊಡಕ್ಷನ್ ಹೌಸಸ್ ప్రొడ్యూసర్స్ కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఉదయ సమీరాల కార్యక్రమానికి, నేటి మాట అంశానికి స్వరాహ్వానం. నేటి మాటలో ముందుగా ఈరోజు బ్యాంకుల జాతీయకరణ దినోత్సవ సందర్భంగా ఆ విశేషాలు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన ఆర్థికపర నిర్ణయాల్లో బ్యాంకుల జాతీయకరణ ఒకటి. ఇది బ్యాంకుల సేవలను సామాన్యులకు చేరవేసే విప్లవాత్మక సంస్కరణగా ఆర్థిక శాస్త్రవేత్తలు సదభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం. సంపద వికేంద్రీకరణ, ప్రాధాన్య రంగాలకు రుణసాయం లాంటి లక్ష్యాలతో ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయాలి, అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది అని భావించి చేసిన ఈ చర్య సత్ఫలితాలనిచ్చిందని విజ్ఞుల ఉవాచ. బ్యాంకుల శాఖ గ్రామాలు బాడబట్టి బ్యాంకింగ్లో ఆధునిక విధానాలు రావడానికి స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో వ్యాపార సంస్థలన్నీ లాభార్జనతో పాటు ప్రజా సంక్షేమం కోసం వాణిజ్య బ్యాంకులుగా కూడా లాభాల కోసం కార్యకలాపాలు నిర్వర్తించడమే కాకుండా వ్యవసాయానికి ఉపకరించాలని ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ లైసెన్సింగ్ పాలసీ, ఇది హజారే కమిటీ 1967 ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక పరిశ్రమలు బ్యాంకులకు ఉపయోగపడాలని. దానివల్ల 1969 జూలై 19 ఒక చారిత్రక నిర్ణయమే ఈ బ్యాంకుల జాతీయకరణ. ఇది బ్యాంకుల జాతీయకరణకు సంబంధించి నేటి మాటలో రెండవ అంశం. ఈ పేరు చెప్పగానే నరాలు పురెక్కి రక్తం వందేమాతర నినాదంతో దేశమాతకు వందనాలర్పిస్తూ ఉర్రూతలూగుతుంది మనస్సు, ఉవ్విళ్ళూరుతుంది ఉషస్సు. ఆయన మొట్టమొదటిసారిగా తెల్లవారి దురాక్రమణకు, దుర్నీతికి

దుశ్చింతనకు మంగళం పాడే విధానంలో ముందుకెళ్లిన మంగళ్ పాండే జయంతి. జూలై 19 1827 పుట్టారు ఆయన. 34వ బెంగాల్ రెజిమెంట్లో ఒక సిపాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు ఉత్తరప్రదేశ్లోని నాగ్వాడా దివాకర్ పాండేకి ఈయన పుత్రుడు. చిన్నతనంలో శాస్త్రాధ్యయనం వద్దు అనుకుని శస్త్ర విద్యనే అభ్యసించాడు. 9 ఏళ్లప్పుడు బ్రిటిష్ వారి సైన్యంలో చేరి అద్వితీయ ప్రతిభతో సైనిక దళ నాయకుడిగా ఎదిగాడు. మంగళ్ పాండే మాటెత్తగానే 1857 సిపాయిలు తిరుగుబాటు. కలకత్తా దగ్గర బ్యారక్పూర్ వద్ద మార్చి 29 1857 మధ్యాహ్నం అవుతోంది, లూటినెంట్ బ్యాగ్ దగ్గర బ్రిటిష్ అధికారిని కాల్చింపాడు. కారణం, బ్రిటిష్ వారు సిపాయిలకు ఆవు కొవ్వు పంది కొవ్వును పూసి తయారు చేసిన తోటాలు ఇచ్చి వాడు నోటితో కొరకమన్నారు. అలా తొక్క తీస్తే పేలుతాయి. ఈ తొక్క తీస్తే పేలడం వ్యవహారం నచ్చక తొక్క తీసేయాలి బ్రిటిష్ వాడుగా నిర్ణయించుకున్నాడు మంగళ్ పాండే. ఈస్ట్ ఇండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్లో సిపాయి, ప్రప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఆయనే మంగళ్ పాండే. అరాచకాల అవమానాలు బ్రిటిష్ వారిని ఎదిరించేలా చేశాయి. ఆయనతో బ్రిటిష్ వారిని న్యాయాలయానికి తీసుకువెళ్తామని నాటకం చెప్పి చేసి బహిరంగంగా అత్యంత కిరాతకంగా ఆయన్ని హత్య చేశారనే చెప్పాలి. అమరుడైన మంగళ్ పాండే మార్చి 29 1857 ఒక బ్రిటిష్ అధికారిని కాల్చినందుకు ఆయన్ని తప్పుడు ఆరోపణలతోటి హత్య చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం 1984 అక్టోబర్ 5 తపాలా బిళ్ళ విడుదల చేసింది. ఢిల్లీ చిత్రకారుడు సిఆర్ ప్రకాష్ దీన్ని చిత్రించడం. ఇది నేటి మాటలో 2వ అంశం. 3వ అంశం, విజ్ఞానం ఏ రంగానికి సంబంధించిందైనా సరే అపారం, కొన్ని ఆకాశవంత ఎత్తుంటాయి, మరికొన్ని భూమిలా చాలా విశాలంగా ఉంటుంది. ఇంకొక రంగ విజ్ఞానం అయితే ఎంతో లోతులతో, అసలు ఒక్కొక్క విభాగం సముద్రాలంతగా ఉంటాయి. అంటే బహువచనం ఎందుకండి అంటే, మరి సినిమా అన్నవి ఎన్ని ఫ్రేములో దానికి ఎంత ఫేమో మనకి తెలుసు. అందులో రచన, ఆ రచనలో మళ్ళీ తెరకి అనువదించడం, స్క్రీన్ ప్లే, అదొక్కటేనా? అది వాళ్ళు చేస్తారు. కథను సమకూర్చడం, అది ఇంకొకళ్ళు. మాటలొకళ్ళు, పాటలొకళ్ళు. అలా కాకుండా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం కూడా వహించి అన్నన్ని విజ్ఞాన సముద్రాలను తనలో ఇంకించుకున్నటువంటి అతి లాఘవాచార్యుడైన రాఘవాచార్యులు ఎవరైనా ఉన్నారు అంటే,

మదన మనోహర సుందర నారి, మధుర ధరస్మిత నయన చకోరి, ఇప్పుడు సినిమాకే ఈ మాటలన్నీ మరి డౌన్ టు ది ఎర్త్ అంటారు. సినిమా అన్నది మామూలు వాళ్ళకి కూడా అందే మాటలు కదా. ఆ మాటల మూటలు కూడా ఆ సముద్రాల్లోంచి వెలికి తీశారు ఆణిముత్యాల రాశిరాక. రాసినవి ఇవి అవి అని కాదు, అన్నీని ఇలాంటి క్లిష్ట సమాస పద బంధురంగానూ ఉన్నాయి. అంతేకాదు ఆయన తలుచుకుంటే చాలా మామూలు మాటల్లో కూడా మాటలు పాటలు రాశారు సముద్రాల రాఘవాచార్య.

అలా చలనచిత్రాల కోటలో పాగా వేసి జాగా చూసి రాజాగా ఉండి తాజాగా కావలసిన మాటలు ఎప్పటికప్పుడు రాసియగల ఆయన చూడ్డానికి ఎంత సంప్రదాయంగా ఉంటారో. చేతిలో తమలపాకుతో ఓ వెండి పెట్టే, నోటి నిండా తాంబూలం, విశాలమైన పాలభాగంలో ఊర్ధ్వపుండ్రాలు, భుజం మీద ఉత్తరీయ

0: తెల్లటి పంచి అరచేతుల చొక్క పొడవైన శరీరంతో నిదానంగా నడుస్తూ వచ్చేవారట సముద్రాల రాఘవాచార్య గారు. కొడుకు సముద్రాల జూనియర్, ఆయన రామానుజాచార్య. రాఘవాచార్య గారు 100కి పైగా రచన చేసిన చిత్రాల్లో పౌరాణికాలు చారిత్రకాలు పెదపులివర్రు. ఆయన పుట్టింది జానపదాలు సాంఘికాలు అన్నీ ఉన్నాయి. దాదాపు 1000కి పైగా రాశారు శృంగార శౌర్య రౌద్రభక్తి శోక హాస్యాది నవరసాలు. ఈ సినిమా వాళ్ళు కౌల్ని వేరు చేశారు కానీ కవన్నవాడు అన్నీ రాయాలి రాయగలడు, అందరూ ముఖ్యంగా సినిమాలకి అన్నారాయన. ఫలానా పద్యం ఏ గ్రంథంలోది గురువు గారు అని అడిగితే ఫలానా గ్రంథంలోదిరా అబ్బాయి అని ఆలోచించకుండా చెప్పగలిగేవారట. ఎప్పుడో చదివినవైనా అంత జ్ఞాపకం ఆయనకి. ఆయన చాలా మామూలుగా రాస్తారనుకుంటే ఉన్నట్టుండి ఏ నర్తనశాలు పాండవ వనవాసం ఇలాంటి వాటికి రాయాలనుకోండి ఆ తీరే వేరు.
1: చా గంధర్వులట గంధర్వులు, ఏ ఊరు సురగరుడోరగా యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులే దిగి వచ్చినను. ఆ సింహబలుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరిల్లవలసిందే, ఇక నిన్నెవరూ రక్షించువారు లేరు. నా ముచ్చట తీరనదే నిన్ను విడువను. రా, ఎక్కడికి పోగలవు? ఈ అఖిల చరాచర ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే నా బాహుబంజరంలో బట్టి బంధించగలను.
0: ఇలాంటి మాటలు
1: సింహబల, ఏవి నీ సౌందర్య శోభ, సైరంధ్రి సమాగమ సంతోషాతిశయమున నీ వదనలావణ్యము 1000 మణుగులు అధిగమించినది.
0: ఇలాంటివి వారి అబ్బాయే రాయగలరు. నర్తనశాలలో చలనచిత్రం అంతా కూడా సముద్రాల సీనియర్ మాటలు రాస్తే అందులో ఒకనొక చోట కీచకునికి సొలోలిక్వి అంటే ఒక్కళ్ళు చెప్పేటటువంటిది అద్దంలో చూసుకొని అది మాత్రం సముద్రాల జూనియర్ రాసి రక్తి కట్టించారు. సముద్రాల సీనియర్ అనగానే ఒక గృహలక్ష్మి 1938 పాటలు మాటలు ఆయనే. సాంఘికం అయితే ఇంకా సులభంగా రాయొచ్చు అన్నారు. వాహిని సంస్థ ఏర్పడి చిత్రాలు మొదలెడితే వాళ్ళకి ఆయనే ఆస్థాని కవి. వందే మాత్రం, సుమంగళి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, యోగి వేమన, సముద్రాలు గారు రాయాలి. ఏదైనా సముద్రాలు గారు రాయాలి. ఇలాగ ఆయన మాటలు రాసేటప్పుడు మాత్రం ఏ పాత్రకి రాస్తున్నాను, ఎవరికి రాస్తున్నాము అన్నది. ఈ మాట వినగానే ఎవరికి రాశారో తెలిసిపోతుంది. రాపారు, గ్రహించాను లేపారు, సిగ్గుపడుతున్నావు కదూ, ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేశాం, మధ్యలో రసాభాస అయింది. నీ నోటికొచ్చినట్టు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్టు నేను కొట్టా, కానీ ఆ మచ్చ ఇంకా మాసిపోలేదు పారు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పారు. నాన్నగారు పోయారు, ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఇలాగా చిన్న చిన్న చిన్న చిన్న మాటలతోటి అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా ధర్మన్న చెప్పాడా? ఎవరైతేని నిజమేనా? నిజమే. ఆ భయంకర పానపిశాచికి దాసులై ఎందరో మానప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవదా, ఇకనైనా తాగనని మాటి? సరే, నువ్వెప్పుడూ నన్ను తలుచుకోనని మాటి? నా వల్ల కాదు, అదే మన సమాధానం కాదు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. అలాగా అయితే ఈ రాత్రికి రాత్రి నన్ను లేవ తీసుకుపోగలవా? ఆ, అదెంత సాధ్యము, ఇది అంతే. ఇవన్నీ కూడా సముద్రాల వారు మనకు పెట్టిన మాటల మూటల భిక్ష. విప్రనారాయణ. గోపికలు జారభుతితో సమీపించారని, కృష్ణపరమాత్మ వల్ల కేళీలోలుడని పెద్దలంటారే, ఆయన జారుడేనా అని? ఆయన జారుడెన్నటికీ కాడు. గోపవధూటీదుకూల చోరాయ అంటే గొల్లభాముల వలువులు అపహరించాడని చెబుతామా దేవి? తమరే సెలవీయాలి అంటే వారి అజ్ఞానాన్ని అపహరించాడనే అర్థాన్నే చెప్పాలి. అలాగే జారబుద్ధిని కూడా అన్వయించుకోవాలి. అదిగదిగో అల్లదిగో లాంటి పాటలు సారంగధరలో రాసి చూడుమదే చెలియ విప్రనారాయణలో భక్తిని మేలుకొలుపు గీతాన్ని రాసి దేవదేవి పాత్రకి ఈ పాట కూడా సముద్రాలు రాశారా అంటే

అలా సంభాషణల పాటల మాటల దర్శక తపోధనుడు. పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి 16న

ఆయన రాసిన గీతమే, కానీ తత్వం బోధపడినా హరాయించుకోవడం కష్టం. ఉన్నన్నాళ్ళు రాయించుకోవడం ఇష్టం. అదిగో 1968 మార్చి 13-14 తేదీలు కావచ్చు, పద్మనాభం గారు శ్రీరామ కథ చిత్రం తీస్తూ సముద్రాల రాఘవాచారి గారిని పాట రాయమన్నారు. 15వ తేదీయే ఆయన రాశారు. అపవాదు, మాయాలోకం, పల్నాటి యుద్ధం, బాలరాజు, లైలా మజ్ను, స్వప్నసుందరి, స్త్రీ సాహసం, దేవదాసు, అనార్కలి భూకైలాస్, సీతారామ కళ్యాణం, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, భక్త రఘునాథ్, బబ్రువాహన, వినాయక చవితి చిత్రాలకు దర్శకత్వం వహించి

0: సముద్రానికి సేతువు కట్టిన రామ కథ రాసిన సముద్రాల గాథ ఆనాటి ప్రతి మాటల పాటల చిత్రాలకు హేతువుగా పెట్టి ఆఖరి పాట అని అనిపించుకోకుండా గీతార్థ సారమిది అన్నట్టుగా తన అవధాన చలనచిత్ర జీవిత సార్థక్యం ఇదిగో ఇది అని ఆ పాట రాసి మళ్ళీ ఇంకో పూట మరి దేనికి కూడా కళాన్ని తెరవకుండా సిరాచుక్క ఇంకా పచ్చి ఆరకముందే ఆ పెన్ను ఆ కన్ను మూతపడ్డాయి. నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరుల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి. లేఖావళి కార్యక్రమానికి అక్షరాహ్వానం. తపాలా ద్వారా, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారా చాలా లేఖలు వచ్చాయి. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలందరికీ నమస్కారం.
1: శ్రోతలందరికీ నమస్కారం. మరి ఈరోజు లేఖావళి కార్యక్రమంలో సరిగ్గా 12:40 సోమవారం అనుకుంటా కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ కేవీ గురువర్ధన్

0: రావు గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అంటూ లేఖ రాశారు. కార్మికుల్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు, వారి లక్షణాలు, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలతో పాటు జీవనశైలిలో మార్పులు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను చాలా చక్కగా వివరించారంటూ పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు గారిని ఎంతో ప్రశంసిస్తూ రాశారు ఈ లేఖని. మరి డాక్టర్ గారికి, పరిచయకర్తకు, ప్రసారం చేసిన మీకు కూడా హృదయపూర్వక అభివందనలు అంటూ శ్రీ పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ రాస్తున్నారు.
1: పేరూరి వెంకట సోమశేఖర్ గారే వాట్సప్ లేఖలో కూడా ఈ 14వ తేదీ ఈ నెల మంగళవారం మధ్యాహ్నం 12:40 మీరు సంధ్యారాగంలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయదేవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేశారు. చాలా బాగుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా, కాబట్టి కంటి చూపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది విడమర్చి చెప్పారు. డాక్టర్ గారికి, పరిచయకర్తకు నమస్కారాలు. మరి 1:30 17వ తేదీని మహిళా వార్డులో ఆషాఢమాస వైశిష్టం గురించి వివరణ చాలా బాగుంది. మునగాకులతో ఆహార పదార్థాలు, మునగ చెట్టు నుండి వచ్చే వివిధ ఔషధ పదార్థాలు, గోరింటాకు, వీటి ప్రాధాన్యం, ఆషాఢం మనం ఆచరించవలసినవి, ఇవన్నీ కూడా మంచి సమాచారాన్ని అందించారు. ఆకాశవాణి కార్యక్రమాల రూపకర్తలకు, వినిపించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా కృతజ్ఞతలు అంటున్నారు పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ గారు. ఆ ఉత్తరాలు ఏంటి?
0: అదేనండి, 15వ తేదీన ఉదయ సమీరాల్లో అందరికీ ఆరోగ్యం కల్పించే ఉద్దేశంతో ప్రసారమైన శ్రీమతి తులసి గారి సూచనలు బాగున్నాయంటూ విన్నవారికి ఉపయోగపడతాయంటూ లేఖ రాశారు సత్యప్రసాద్ గారు. మరి దోమలు పుట్టకూడదు, మనల్ని కొట్టకూడదు అనే లక్ష్యంతో నివారణ చర్యలు ఈ అధికారిని చాలా బాగా వివరించారు అంటున్నారు.
1: ఈ సత్యప్రసాద్ గారు ఎక్కడి నుంచి రాశారు?
0: మారేడుబాక నుంచి రాశారు.
1: రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం అండి. ఆదివారం ప్రసారమైన ఉదయ సమీరాల్లో నేటి మాటతో పాటు చాలా అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. లేఖావిడి కార్యక్రమం చాలా బాగుంటోంది. వ్యాఖ్యాతలకు నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలండి. 15వ తేదీ మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పోషకాహార విలువలు, ఆవశ్యకత గురించి డాక్టర్ రమగారితో పరిచయం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. పరిచయకర్తకు మా నమస్సులు అంటున్నారు. మరి వాట్సాప్ లేఖావళి అని ఏమైనా ఉన్నాయా ఇంకా?
0: ఉన్నాయండి, లేకుండా ఎలా. మరి దివంగత జానకమ్మ గారి గురించి రాశారు. ఆవిడ జానకమ్మ గారిపై రూపొందించిన కార్యక్రమం ఆ మహనీయురాలికి ఆకాశవాణి అందించిన ఒక అద్భుతమైన స్వరాంజలి అంటూ రాశారు సుసర్ల శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. జానకమ్మ గారి పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ కార్యక్రమం కూడా అంతే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇందులో వినిపించిన వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ ఆకాశవాణి చేసిన ఈ గొప్ప కృషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు.
1: ఎవరు?
0: అదేనండి, సుసర్ల శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి.
1: తర్వాత
0: 12వ తారీఖున ప్రసారం చేసిన గానకోకిల సిస్టా జానకి గారికి నివాళ హృదయ గానం ఎంతో అలరించింది. గాయకులు మన మధ్య భౌతికంగా కనుమరుగైనా మన మనసులకి ఎప్పుడు దగ్గరగా ఉంటారంటున్నారు ఎవరో తెలుసా? లావణ్య అవసరాల కాకినాడ నుంచి మెసేజ్ చేశారు. బ్రహ్మలోకంలో సరస్వతీదేవి కచ్చపి వీణను మీటుతుంటే పక్షుల కిలకిలా రావాలు, సెలయేటి గలగలలు వీణుల విందు చేస్తుంటే బ్రహ్మ ఓ బొమ్మను చేసి తేనె చుక్కలు, పూలరెక్కలు అన్నీ కలగలిపిన అద్భుత రసాన్ని గొంతులో పోసి అలవోకగా భూమి మీదకు పంపించి ఉంటాడేమో ఆ సృష్టికర్త. పండుటాకు రాలినట్లుగా దివ్యలోకాలకు తరలిపోయి గానామృతాన్ని పంచిన జానకి గారికి మా హృదయపూర్వక నివాళి. స్వల్ప వ్యవధిలో జానకి గారి గుర్చి చేసిన కార్యక్రమం, రాంభట్ల వారి అపూర్వమైన సహజమైన శైలిలో మమ్మల్ని ఆనందింపజేసింది అంటూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి కోటి కోటి నమస్సులు తెలియజేస్తున్నారు లావణ్య గారు.
1: తప్పకుండా లావణ్య గారికి ధన్యవాదాలు. మీ అభినందనలన్నీ కూడా అందరికీ కూడా అందేయి. ఈ ఉత్తరం మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు. సోమవారం అంటే 13వ తేదీ ఉదయం పొలం పనుల కార్యక్రమంలో మామిడికాయలు కోత

0: కోసిన తర్వాత తోటకు విశ్రాంతి ఇవ్వాలని, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అని సుధాకర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. వారికి ధన్యవాదాలు అంటున్నారు. అభిప్రాయం వ్యక్తం చేసిన మీకు కూడా కృతజ్ఞతలండి. డాక్టర్ అంబిని శ్రీనివాసరాజు గారు వాజేడు, ములుగు జిల్లా, తెలంగాణ నుండి రాస్తున్నారు. చిన్ననాటి నేస్తాలు కవిత డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితల్లో ఇది ప్రసారమైంది. అన్నీ బాగున్నాయి. దాంతోపాటు ఈ చిన్ననాటి నేస్తాలు కూడా వర్తమాన సమాజానికి అద్దం పడుతూ బాగుంది. అందమైన జీవితం కవితలో స్నేహాన్ని ప్రేమిస్తాను, స్నేహాన్ని శాసిస్తానంటూ తన నైజాన్ని కవి స్నేహ సాక్షిగా ఆవిష్కరించడం అద్భుతంగా ఉంది. పలకరిస్తే పోయేదేం లేదు, పలకరింపు యొక్క ఔదార్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు. పసిడికి పన్నీరు పూసిన చందంగా కార్యక్రమాన్ని నడిపించిన కవివర్యులు గూటం స్వామి గారికి, ప్రసారం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. వారికి కూడా మనం మన కృతజ్ఞతలు చెప్దాం. తర్వాత
1: మరి రఘువీర్ సింగ్, సుగుణాబాయి రాధా మున్నా మెసేజ్ చేశారు ఏలూరు నుంచి. శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి

0: గూటం స్వామి గారికి ప్రసారం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. వారికి కూడా మనం మన కృతజ్ఞతలు చెప్దాం. తర్వాత
1: మరి రఘువీర్ సింగ్, సుగుణాబాయి రాధా మున్న మెసేజ్ చేశారు ఏలూరు నుంచి. శ్రోతల అభిప్రాయాలు. ఆకాశవాణి విశాఖపట్నం 16వ తేదీ గురువారం నాడు ప్రసారం చేసిన కార్యక్రమం గురించి. భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరించాం. అనంతపురం ప్రసారం అయిన చింతనలో వ్యక్తిత్వం గురించి చక్కటి సమాచారం అందించిన శుభలక్ష్మి గారికి మా నమస్కారాలు అంటూ వారి శతకోటి నమస్కారాలని అందిస్తున్నారు. ఉదయ సమీరాలు శీర్షికన స్వాతంత్ర సమర యోధులు సమర గాథలు విన్నామంటున్నారు. అప్పట్లో వారు పాల్గొని బ్రిటిషు వారిని తరిమికొట్టారు, కనుకనే మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. స్వాతంత్ర సమర యోధులకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటూ ఉన్నాం అంటూ మెసేజ్ చేశారు. నాటిక వినిపించారు, నాటిక టైటిల్ గ్రహించలేకపోయాం. నాటిక సరదాతో పాటు మంచి సందేశం అందజేసింది అంటున్నారు. పాల్గొన్న కళాకారులు, నాటిక రచించిన శ్రీ గోపీకృష్ణ గారికి, నిర్వహించిన శ్రీ రాంభట్ల నృసింహ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ మీకేనండి ధన్యవాదాలు అందిస్తున్నారు.
0: తప్పకుండా రచయితకి, నిర్వహించిన వారికి, అందరికీ అందజేస్తూ లేఖవాళ్ళకి నమస్కారం అంటున్నారు. దుద్దుపూడి త్రినాథస్వామి గారు గాజువాక అశోక్ నగర్ నుంచి. 16వ తేదీ గురువారం ఉదయ సమీరాల్లో మనం ఇప్పుడు అనుకున్న పాలిష్ నాటిక చాలా బాగుంది. నటీనటులు అందరూ పాత్రోచితంగా నటించారు. రచయిత గోపీకృష్ణ గారికి, నిర్వహించిన రాంభట్ నృసింహశర్మ గారికి, ప్రసారం చేసిన వారికి ఆకాశవాణికి ధన్యవాదాలు అని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఒకటి రెండు ఉత్తరాలు ఉన్నట్టున్నాయి.
1: ఉన్నాయి. అదే నాటిక గురించి పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం చీపురుపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఉదయం ప్రసారమైన పాలిష్ నాటికను శ్రీ గోపీకృష్ణ గారు చక్కగా, అలాగే శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు నిర్వహించిన తీరు కూడా చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు.
0: శీలానగర్ సూపర్ సీనియర్ సిటిజన్ డిహెచ్ రావు గారు, మీరు ప్రసారం చేసే ఆరోగ్య కార్యక్రమాలు చాలా ఉపయోగంగా ఉన్నాయని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రకంగా లేఖావళి కార్యక్రమానికి, అలాగే తపాల ద్వారా ఇంకా మనకి ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశాల్లో ఇంకేమైనా ఉన్నాయా?
1: ఉన్నాయి కదా. మరి ఈ 14వ తేదీన మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 ప్రసారం చేసిన సంధ్యారాగం కార్యక్రమం గురించి రాస్తున్నారు. ప్రముఖ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయీ దేవి గారితో పరిచయ కార్యక్రమం ఎంతో బాగుంది అంటూ రాస్తున్నారు.
0: చాలా చాలా సంతోషం. లేఖావళి కార్యక్రమానికి మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకోవడానికి లేఖలు రాయాలి అంటే లేఖావళి టు ది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 5300003. దాంతోపాటు ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది, aarpcvsp@therateofgmail.com. వాట్సప్కి 7416172999. ఇవి లేఖావళి. వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద నమస్కారాలతో సెలవు.
1: సరేనండి, వచ్చేవారం కలుసుకుందాం. మరి
0: లేఖావళి విన్నారు. పుష్పాంజలి.

పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల్లో తుదియం సింగా మీరు ఇంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:59:27. మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలీజ్.

0: మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీబీ జీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. చెక్ డ్యాముల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వీబీ జీరామ్జీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10,000 నుండి 15,000 రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో 8 నెలల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత కార్యక్రమం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రాతా కృష్ణమూర్తి గారి గానం, త్యాగరాజస్వామి వారి సాహిత్యం, హెచ్ రామ్చరణ్ గారు వయలిన్, సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. ముందుగా చక్రవాక రాగంలో ఎటుల బ్రోతువో తెలియదు, తాళం మిశ్రచాపు.

వినబోతున్న విషయం రంజని రాగంలు దుర్మార్గ చరాధముల దొర నీవనజాలనురా తాళం రూపకము.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా మీరు వింటున్నారు ప్రాతాకృష్ణమూర్తి గారి గానం. హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. ఆఖరుగా హరహరప్రియ రాగంలో రామా నీ ఎడ ఆదితాళం. వింటున్నారు త్యాగరాజస్వామి వారి సాహిత్యం ఈ కార్యక్రమంలో.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు శ్రీ ప్రాతాకృష్ణమూర్తి గారి గళంలో త్యాగరాజస్వామి వారి కీర్తనలు విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. ఈ కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు డైల్ చేసిన ఫోన్ నెంబర్లు 2727244

0: 2727288 జతపరచవలసిన కోడ్ 0891. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాష సార్.
0: ఖాదర్ భాష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు సార్, నెల్లూరు నుంచి.
0: నెల్లూరు నుంచి చెప్పండి, ఏ సినిమా?
1: సుస్వాగతం నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇలా సాంగ్ వినిపించింది సార్.
0: ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు వౌలుడు సార్, కడప సార్.
0: చెప్పండి.
1: పాండురంగ మహాశయం చిత్రంలో అమ్మాని అరిసిన ఆలకించవే.

妈，哦妈，哦妈，哦妈，哪了？

0: amma, nana, amma.
1: Hey Krishna, Sri Kamini Kamitakara Sakara Karunyadhara Navankura Samsara Santapa Nirvapana Papa Nirvapano Paya Nama Prasamsanu Bhava Bhava Bhava Heva Sudeva Sadananda Govinda Sevinchuma Vindavai Dendamananda Mundimpayendun Vicharambulemin వచో గోచరా గోచరత్వంబులు శింపలేమైతి మో దేవా నీ పాదసే

నారమున్ నేరుషుల్ నిన్ను గన్నార కన్నారు, నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా. భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన, భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయాపూర.

0: हेलो
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం. ఏ సినిమా అండి?
1: రాగదీపం సినిమాలో తెల్లవారు అన్న సాయంకాలం గురుగారు.
0: రాగదీపం. మీ
1: నా
0: పేరు
1: పేరు మెట్టారమ్మ, యలమంచిలేరే పెదపిల్లి.
0: ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి?
1: యలమంచిలి ఏరియా గురుగారు.
0: చెప్పండి.
1: చాలా సాంగ్ ఆలకట్టబుద్ది ఆలకట్టలేదు, మీరు ఆలకట్టబుద్ది చేయాలా చూసుకోండి.
0: తప్పకుండా

0: హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం, మీ పేరు?
1: సార్, సుజాత నుంచి ప్రకటించడానికి మాట్లాడుతాను సార్.
0: చెప్పండి, ఈ సినిమా ఏర్పాటు?
1: తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గౌరమ్మ తల్లి.

ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. ప్రకటించిన విషయం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
2: భారత సర్కార్ని ఆయుర్వేద ఔర్ యోగ కో విశ్వ పటల్ పర్ నే ఊర్జా కే సాథ్ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జానకర్ ప్రశంసా హుయి హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియో కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ఏ కేవల్ సర్కార్ ప్రయాస్ కర్నే సే నహీ హోగా, సభీ మానవ సభీ ప్రత్యేక మనుష్య ఇసి దిశా మే సోచనా చాహియే. ఏ కేవల్ ఆయుర్వేద చికిత్సా కే లియే నహీ మానవతా కే జిందగీ కే లియే భీ సోచనా చాహియే.
0: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం

0: మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ్ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
1: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
2: భవిష్యమే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రైల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటీఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సిఈటీఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
1: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతిపథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
3: सेमिकॉन 2.0 1,27,500 करोड़ रुपए

0: का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है, जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है।
1: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
2: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
1: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
1: ఒడిశాలోని పూరిలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ 3 రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
2: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భద్రతా ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసు

0: లో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 trillion ఉందని దోవల్ వెల్లడించారు.
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
0: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్, మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
1: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి 27 27 24 4 నెంబర్కి కానీ 27 27 28 8 నెంబర్కి కానీ డైల్ చేసి మీకు కావాల్సిన గీతాన్ని కోరుకోవచ్చు. జతపరచవలసిన కోడ్ 0 8 9 1. పాటల పల్లకి

0: హలో.
1: హలో,
0: మీ పేరు?
1: నా పేరు రాజండి. రాజు నుంచి మాట్లాడుతున్నా, జిల్లా
0: చెప్పండి.
1: పరిషత్. మాకు ఇద్దరు పిల్లలకి పాట కావాలి.
0: ఏం పాట?
1: ఖుషి ఖుషి.

0: హలో.
1: హలో,
0: చెప్పండి.
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా భద్రపుత్తూర్ నుంచి సార్.
0: ఏ సినిమా ఏ పాట?
1: వర్ణకమలం చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట కావాలి సార్.

0: పాటలు పలికి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కాసేపట్లో ఆప్కి మన్ పసంద్.
1: దోస్తో, ఆప్ అప్నా గానా రిక్వెస్ట్ కర్ సక్తే హై 6307674336 పర్. ఐ రిపీట్ ద నంబర్ 6307467436. ఏ నంబర్ పర్ ఆప్ అప్నా గానా రిక్వెస్ట్ కర్ సక్తే హై. తో దేఖియే, పహలా గానా ఆల్రెడీ ఆ గయా హై దిల్వాలే దులనియా మూవీ సే. ప్లే కర్నే కే లియే కుమార్ చంద్రికా, రామ్ చరణ్, దిలీప్ ఎన్ఐడి విశాఖపట్నం సే మెసేజ్ కియా హై ఔర్ హ్యాపీ సండే ఆప్కో భీ హ్యాపీ సండే. తో చలియే, పహలా గానా మే ఆప్కో ప్లే కర్ రహీ హూ దిల్వాలే దులనియా లే జాయేంగే ఏ మూవీ సే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా కలసి ఉంటే కలదు సుఖం ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు సాహిత్యం వింటారు. సంగీతం మాస్టర్ వేణు.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం వింటారు. సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమంలో ఇప్పుడు చెల్లెలి కాపురం. ఈ సినిమా కోసం ఎస్ జానకి పాడిన కొసరాజు సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

దొరబాబు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, సంగీతం జీవి రాఘవులు.

వినబోయేది. జీవన తీరాలు ఈ సినిమా కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని పి సుశీల పాడగా వింటారు. సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో. సువర్ణ సుందరి ఈ సినిమా కోసం ఘంటసాల జిక్కి పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యం సంగీతం పి. ఆదినారాయణరావు.

మధురిమ శీర్షికన పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. వినబోయే పాట చిట్టి చెల్లెలు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి సాహిత్యం, సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చదువుకున్న అమ్మాయిలు ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహితీ వింటారు సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

ఇప్పుడు భలేరంగడు సినిమా కోసం ఘంటసాల ఎల్లారేశ్వరి పాడిన కొసరాజు సాహిత్యం వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

వినబోయే పాట భాగ్యరేఖ. ఈ సినిమా కోసం ఏం రాజా పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సంగీతం పిండ్యాల నాగేశ్వరరావు.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో బొబ్బులు యుద్ధం ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం సాలూరు రాజేశ్వరరావు.

శ్రీకృష్ణ పాండవేయం. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యం సంగీతం టీవీ రాజు.

మధురిమ కార్యక్రమంలో మంచి మనిషి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: Kosu and interact with the members of the Indian community. This is the first ever visit by an Indian president to Moldova. External Affairs Minister Dr. Ajay Shankar met President of Zanzibar of United Republic of Tanzania and Chairman of the Revolutionary Council Dr. Hussein Ali Mwinyi in New Delhi this morning. In a social media post, Dr. Jaishankar said, during the meeting, they discussed expanding India-Tanzania cooperation in higher education, capacity building, water supply, health, artificial intelligence, digital and other priority sectors. He noted that the IIT Madras Zanzibar campus stands as a shining example of India's close partnership and enduring commitment to Africa's education and development priorities. Zanzibar is a semi-autonomous region of Tanzania. It has its own constitution, President House of Representatives and the flag. In badminton, star Indian shuttler and two-time Olympic medalist PV Sindhu clinched the women's singles title of Japan Open in Tokyo today. She became the first Indian to win a major title in Japan. Sindhu defeated home contender and world number 3, Akane Yamaguchi, in straight games 21-17, 21-17 in the title clash. With the win, she ended the title drought of more than 2 years. The stage is set for a blockbuster FIFA World Cup final as defending champions Argentina lock horns with European powerhouse Spain at the New York New Jersey Stadium tonight. Both teams have produced impressive performances throughout the tournament and will now battle for football's biggest prize. The title clash is scheduled to kick off at 12:30 a.m. Indian Standard Time. Last night, England secured bronze medal after defeating France 6-4 in a thrilling third-round match at the Miami Stadium. The series deciding third ODI between India and England will be played today at Lord's in London. The match is scheduled to begin at 3:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: Akashvani, Visakhapatnam Kendram. Madhu Manjari. తెలుగు సినిమా పాటలు
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తాతయ్య,
4: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు. ఇప్పుడు సీతామహాలక్ష్మి ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు డార్లింగ్. ఈ సినిమా కోసం రాహుల్ నంబియార్ పాడిన, అనంత శ్రీరామ్ సాహిత్యం అంటారు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట చెలియా. ఈ సినిమా కోసం శ్రీపాద చెన్మయి, అభయ్ జో

కార్యక్రమంలో చివరికి వినబోయే పాట మగధీర సినిమా కోసం దీపు గీతా మాధురి పాడిన ఎంఎం కీరవాణి సాహిత్యాన్ని వారి స్వీయ సంగీత సారథ్యంలోనే వింటారు.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు, ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిందీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో

కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన సన్నిహితమైన స్నేహపూర్వక సంబంధాలు సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజమిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో నిజాంజీబార్ అధ్యక్షుడు రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెమ్వెన్యని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశ అధ్యక్షురాలు మాయా సందుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల నుంచి ఈవెల్ట్ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూకాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370

0: ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు అమర చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తర దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు. 2 ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17 వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3 వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈరోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీమతి ఐ మెహర్లత గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం సహకారం శ్రీ ఆనంద్ శ్రీహరి. ముందుగా చరణములే నమ్మితి కాఫీ రాగం ఆదిత్తాలం శ్రీ భద్రాచల రామదాసు కీర్తన.

కార్యక్రమంలో ఏ హిమదుం దేహే ఆనందభైరవి రాగం శ్రీ నారాయణ తీర్థుల తరంగం వింటారు.

భక్తి సంగీతం కార్యక్రమంలో చివరిగా చక్కని తల్లికి పాడిరాగం ఆదితాళం శ్రీ తాళ్లపాక అన్నమయ్య స్వామి కీర్తన.

భక్తి సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఐ మెహర్లత గారు పాడిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం సహకారం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సినిమా పాటలు. ముందుగా రాగమాలిక సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో ఇప్పుడు సొంతం. ఈ సినిమా కోసం మల్లికార్జున్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రియమైన నీకు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన ఈ గీతం వినండి.

కార్యక్రమంలో వినబోయే పాట గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాహిత్యం సంగీతం భట్.

ఓ ప్రేమిక ఈ సినిమా కోసం రమణ మాళవిక పాడిన కిరీటి సాహిత్యం వింటారు. సంగీతం ఎస్ రాజ్ కిరణ్.

తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్నా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమలు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు, దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.
0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప

0: వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
1: ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పిన మాట మేరకు అనకాపల్లి నుంచి 500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైళ్లు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొచ్చిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు నిలిచింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ, లేదా mygov.in వెబ్సైట్కు కానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిచిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునర్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం

0: తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత్ బ్యాడ్మింటన్ పీవీ సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: శ్రోతలకు ఈ కార్యక్రమంలో ఈ ప్రసారంలో వాతావరణ వివరాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, వాతావరణ పరిశోధన కేంద్ర అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ జల్లులు కురిసే సూచన ఉంది. వాల్తూరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు.

ఇప్పుడు ఒక సినిమా పాట. కమలహాసన్, శ్రేయా ఘోషల్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో నీలా కోసం సినిమా కోసం పాడగ వింటారు.

0: సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి మహిళల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఏంజెల్ ఉమెన్స్ కిట్టీ మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ ముందుగా ఏంజెల్ ఉమెన్స్ కిట్టీ మురళీనగర్ తరఫున నమస్సుమాంజలి తెలియచేస్తున్నాం. మేమందరం ఈరోజు గృహిణులు, ఉద్యోగులు చేసే మహిళలు, వారి సాధక బాధకాల గురించి చర్చించడానికి సమావేశమయ్యాం. మేము అనగా శశికళ, మమత, పద్మజ, లత, సంజ మరియు నిఖిత. ఇలా మనందరం కలిసి రావడం చాలా సంతోషంగా ఉందండి. ముందుగా గృహిణుల గురించి మమత గారు అయితే చాలా బాగా చెప్తారండి. మమత గారు మీరు చెప్పండి మీకు తెలిసిన విషయాలు.
2: హా శశిగారు, గృహిణుల గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఇంటికి దీపం ఇల్లాలంటారు, అంటే అంత పెద్ద పీఠం వేశారు మనకు. ఎందుకంటే ఇల్లాలు గృహిణిగా ఉంటూ తన కుటుంబం పట్ల పూర్తి శ్రద్ధ వహించవచ్చు. వాళ్ళ పిల్లల పెంపకం విషయంలో కానీ, అత్తమామలకు చేసే సపర్యల విషయంలో కానీ, తన భర్త వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా కూడా ఉంటూ చక్కని శ్రద్ధ వహించవచ్చు అన్నమాట. అలాగే తన సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎలా అంటే, తనకు నచ్చిన కోర్సులు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, తన ఆరోగ్య విషయంలో కూడా యోగా వంటి కార్యక్రమాలను కూడా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. అలాగే గృహిణి రిలేషన్షిప్స్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, నోములు, వ్రతాలు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా బంధుమిత్రుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. మన పిల్లలకు కూడా రిలేషన్స్ అంటే ఏమిటో అని కూడా బాగా తెలుస్తుందన్నమాట. ఇంకా గృహిణిగా ఉండడం వల్ల ఇంటి దగ్గరే ఉండి తన కుటుంబానికి స్వయంగా వండి వడ్డించుకోవడం ద్వారా తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతుంది. అదేవిధంగా గృహిణి ఆర్థికంగా కూడా హెల్ప్ఫుల్. ఎలా అంటే, అనవసరమైన ఖర్చులు నియంత్రణ చేసుకోవడం ద్వారా మనకి కుటుంబానికి ఆర్థికంగా కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంటాం. ఇంటిని చూసి ఇల్లాలను చూడాలంటారు, అంటే గృహిణులు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళ ఇంటిని చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. అందులో సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇంటిని చూడగానే ఆ స్త్రీ యొక్క అభిరుచులు అవి కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి గృహిణిగా.
1: మమత గారు చాలా బాగా చెప్పారండి గృహిణుల గురించి. మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం. అయితే మన బారసాల ఫంక్షన్లో అందరు కలిసి బాగా సరదాగా పాట పాడారంట కదండి. ఆ ఫంక్షన్లో లత కూడా ఏవో ప్రశ్నలు కూడా అడిగిందంట కదా. లత గారు రెండు ప్రశ్నలు చెప్పండి.
3: అవును శశిగారు, నేను ప్రశ్నలతో పాటు కొన్ని సామెతలు కూడా అడిగానండి.
1: ఏది ఒకటి రెండు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాము.
3: తప్పకుండా శశిగారు. పద్మజ, ఇది నువ్వు చెప్పు. చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళే చిన్నది పూసిన వారింటికే గాని కాసిన వారింటికి కాదంట, ఏంటది చెప్పు.
4: లత, సీతాకోక చిలుక అనుకుంటున్నాను, కరెక్టేనా?
3: భలే చెప్పు పద్మజ. అయితే ఇంకోటి అడుగుతాను నిఖిత, ఇప్పుడు నువ్వు చెప్పు. ఐదుగురు పోతే రాదు, 10 మంది పోతే వస్తుంది, ఏంటో చెప్పు.
4: ఇది కొంచెం కష్టమైన ప్రశ్న కానీ చెప్పు.

0: చూడండి, చప్పట్లు అనుకుంటున్నాం, నిజమేనా?
1: కరెక్ట్ కరెక్ట్, సరైనదే, బాగా చెప్పావు నిఖిత. అయితే ఈసారి ఇంకొక చిన్న చిలిపి ప్రశ్న, సంధి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆడవారికి దొరికిన వరం ఏమిటి?
2: సవరం అనుకుంటున్నానండి, కరెక్టేనా?
1: రైట్ అండి సంధి గారు, చాలా బాగా చెప్పారు.
3: ఇప్పటి వరకు క్వశ్చన్స్ చిలిపి ప్రశ్నలు సరదాగా జరిగినవన్నీ చెప్పారు, కానీ ఆ ఫంక్షన్లో ఒక పాట పాడారంట కదా, ఆ పాట చాలామంది నోటంట బాగా పాడారు వీళ్ళు అని విన్నాను. ఒక్కసారి మాకు కూడా వినిపించరా ఆ పాటని?
1: తప్పకుండానండి.
4: ద్వారకాపురి నివాస రాధా మాధవ మురళీ మనోహర గోవర్ధన గిరిధర

0: బా చాలా బాగా పాడారండి. ఇప్పటి వరకు గృహిణుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళల గురించి మాట్లాడుకుందాం. నిఖిత, మీరు చెప్పండి.
1: ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది, కుటుంబానికి కూడా ఆర్థిక బలం చేకూరుతుంది, నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే అవకాశం పెరుగుతుంది. ఇల్లు కొనాలన్నా, పిల్లల్ని చదివించడం, తర్వాత ఇంట్లో అవసరమైన వస్తువులు అంటే విలువైన వస్తువులు ఏవైనా కొనాలన్నా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం చేయటం వలన కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు, తద్వారా ఎదగవచ్చు.
0: నిఖిత గారు బాగా చెప్పారండి ఉద్యోగస్తుల గురించి. అయితే మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఏమైనా చెప్పగలరా?
1: ప్రసూతి సెలవులు, రిజర్వేషన్లు, రాత్రిపూట పనిచేసే వారికి భద్రతా నిమిత్తం వాహన సదుపాయాలు కల్పిస్తారు. తర్వాత ప్రైవేటు, గవర్నమెంటు ఉద్యోగస్తుల పిల్లలకు సంరక్షణ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. అంటే ఉద్యోగం చేస్తున్న మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక కేర్ సెంటర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. మళ్ళీ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక బ్రేక్ సమయంలో లేకపోతే లంచ్ టైంలో వచ్చి వాళ్ళ పిల్లలతో సమయాన్ని కూడా గడపవచ్చు.
0: బాగానే ఉందండి. ఈ సదుపాయాలు అన్నీ ఇస్తే ఉద్యోగస్తులు అయినప్పుడు తమ పిల్లల్ని ఎక్కువగా సేఫ్టీ ప్లేస్లో ఉంచామనే నమ్మకం

0: అండి, టెన్షన్ ఫీల్ అవ్వరు. నిఖిత, మీ ఆఫీసులో ఈ మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయంట కదా, దాని గురించి ఏమైనా చెప్పగలవా?
1: అవును, జరుగుతాయి. అందులో రకరకాల ఆటలు, నృత్యాలు, పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి. ఆఫీస్ ఫంక్షన్ హాల్లో అందరూ ఒకే దగ్గర కూర్చుంటాము, సరదాగా కార్యక్రమాలు చూసి ఆనందిస్తాము.
0: అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్లోని మమత గారు, శ్రీలత గారు ఒక పాట పాడారు కదా, చాలా బాగా పాడారంట. ఆ పాట ఒకసారి మాకు కూడా వినిపించవచ్చు కదా?
2: తప్పకుండా శశి గారు.

0: హెడ్స్ ఆఫ్ అండి, చాలా బాగా పాడారు. అయితే ఉద్యోగం చేస్తూ కూడా మంచి మంచి కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు అన్నీ బాగా సరదాగా గడుపుతున్నారన్నమాట. అయితే ఉద్యోగం చేసే మహిళలకి లాభాలే కాకుండా కొన్ని కష్టాలు కూడా ఉంటాయని విన్నాను. పద్మజ గారు, మీకేమైనా ఐడియా ఉందా, చెప్పగలరా?
1: తప్పకుండా శశి గారు. ఉద్యోగం చేయటం సులువు అనుకుంటాం, కానీ ఉద్యోగం చేసేవారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అందులో మహిళలకు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందులో కొన్ని ముఖ్యమైన సమస్యల గురించి ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం రెండూ బ్యాలెన్స్ చేయటం కష్టతరంగా ఉంటుంది. ఒకవైపు ఉద్యోగ

బాధ్యతలు, కుటుంబం బాధ్యతలు మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమయాన్ని సమతుల్యం చేయటం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తల్లికి ఎక్కువ సమయం లేకపోవటం వలన పిల్లల పెంపకం విషయంలో శ్రద్ధ తక్కువవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ ఆటపాటలు కొన్ని మిస్ అవుతూ ఉంటాం. కొన్ని ఉద్యోగాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం చూపిస్తూ ఉంటారు. సమాన వేతనం కోసం పోరాటం చేయటం కూడా ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది. అంటే వారు అదే పనికి తక్కువ వేతనంతో కూడా ఉద్యోగం చేయవలసి వస్తూ ఉంటుంది. ఇంకా లైంగిక వేధింపులు కార్యాలయాల్లో మాటల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా వేధింపులు ఎదుర్కోవటం ఒక తీవ్రమైన సమస్య. అంటే నైట్ షిఫ్ట్లు చేసేటప్పుడు ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది అందరితో కాదండి, కొంతమందితో అప్పుడప్పుడు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ప్రమోషన్ల అడ్డంకులు, మహిళలకు నాయకత్వం

0: ఒక తీవ్రమైన సమస్య. అంటే నైట్ షిఫ్ట్లు చేసేటప్పుడు ప్రయాణాల్లో ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది అందరితో కాదండి, కొంతమందితో అప్పుడప్పుడు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ప్రమోషన్ల అడ్డంకులు, మహిళలకు నాయకత్వ అవకాశాలు తక్కువగా ఇవ్వటం, పెళ్ళి లేదా గర్భధారణ కారణంగా ఎదుగుదల ఆగిపోవటం జరుగుతుంది. శశి గారు, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు అనే భావన ఉండటం మహిళల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందండి. ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్తున్నారు. మన మహిళలు తక్కువ వారేం కాదండోయ్. ఆడవారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనే నానుడు ఉండనే ఉంది కదా.
1: పద్మజ గారు ఉద్యోగం చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు బాగా చెప్పారండి. అయితే గృహిణులు ఎదుర్కొనే సమస్యల గురించి సంజయ్ గారు మీరు చెప్పండి.
2: చాలా ఉంటాయండి ఉద్యోగస్తురాలు సమస్యలు, అందరూ అంచనా వేయగలరు. కానీ ఒక గృహిణి యొక్క సమస్య సాటి గృహిణికి మాత్రమే అర్థమవుతుందండి. ముందుగా చెప్పాలంటే గృహిణులకు ఆర్థిక స్వాతంత్రం అన్నది తక్కువే. వారికి ఉండే చిన్న కోరికలు, సరదాలు, ఆశలు తీర్చుకోవడానికి వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి పిల్లల విషయంలో కానీ, దాన ధర్మాలు చేయాలన్నా, ఫ్రెండ్స్తో సరదాగా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇలాంటి చిన్న విషయాలు కూడా సర్దుకుపోవాల్సి వస్తూ ఉంటుందండి. తర్వాత ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, పనిభారం, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం వంటివి నిరంతరం ఉండడం వల్ల వాళ్ళు శారీరకంగా, మానసికంగా కూడా చాలా అలసట కలుగుతూ ఉంటుంది. గృహిణీలకు స్వతహాగా ఉన్న అనేక కళలు, నైపుణ్యాలు, ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోవడం, తన యొక్క కెరీర్ పరంగా వచ్చే అవకాశాలను కూడా కుటుంబం కోసం ఒక్కొక్కసారి త్యాగం చేయవలసి వస్తుందండి. కొన్నిసార్లు గృహిణి చేసే పనులకు కుటుంబ సభ్యుల నుంచి కానీ, సమాజం నుంచి కానీ గుర్తింపు తక్కువగానే ఉండడం వల్ల వాళ్ళు నిరాశ చెందే అవకాశం కూడా ఉందండి. అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఇష్ట అయిష్టాల గురించి పట్టించుకునేవారు తక్కువే. ఇది నా అభిప్రాయం శశి గారు.
1: బాగా చెప్పారండి. ఎందుకంటే ఎన్ని పనులు చేసినా విలువ గుర్తింపు లేకపోతే కొంచెం మనసు బాధపడుతుందండి. చేసే పనిలో ఉత్సాహం కూడా కనిపించదండి. అయితే గృహిణులు, ఉద్యోగస్తులు లాభ నష్టాల గురించి, కష్టాల గురించి అన్నీ తెలుసుకున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. వాళ్ళని ఉత్సాహపరిస్తే వాళ్ళలో ఉన్న ప్రతిభల్ని బయటికి తీసుకురావచ్చు. అది వారి కుటుంబం వాళ్ళే ఎక్కువగా తీయగలరు. బయట వాళ్ళు ఎంత చెప్పినా కుటుంబ సభ్యులే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే సాధించలేందంటూ ఆడదేమీ లేదండి. ఉదాహరణ శ్రీలత గారు మీరు చెప్పండి.
3: శశిగారు, బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే మహిళలకు ఉన్నట్లే ఇంటి వద్ద నుండి వ్యాపారం చేసే మహిళలకు కూడా సాధక బాధకాలు ఉంటాయండి. కొంతమంది మహిళలు ఉద్యోగం చేయాలని కుతూహలంగా ఉన్నా వారి కుటుంబ పరిస్థితులు బట్టి వెళ్ళలేకపోతూ ఉంటారు. అటువంటి మహిళలు ఇంటి నుండి చిన్న వ్యాపారం చేసుకుంటూ, ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ అటు వ్యాపారం చూసుకుంటూ తన భర్తకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు ఇటు కుటుంబాన్ని అటు వ్యాపారాన్ని రెండూ కూడా మిస్ అవ్వక్కర్లేదండి. ఇంకొకటి, సమయపాలనతో సంబంధం లేకుండా రెండింటిని చూసుకోవచ్చు. కానీ ఈ పని అంత సులువైతే ఏమీ కాదు. ఇది కూడా కత్తి మీద సాము లాంటిదే. శశిగారు, ఇంటి వద్దనే వ్యాపారాన్ని నిర్వహించడం వలన ప్రారంభంలో పెట్టుబడి నిమిత్తం ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదేమైనా మహిళలు ఉద్యోగం చేయాలన్నా, ఇంటి వద్ద నుండి వ్యాపారం చేయాలన్నా కుటుంబ సహకారం అన్నది చాలా అవసరం. నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మహిళ గృహిణిగా ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇటు వ్యాపారం చేస్తున్నా, తను చేసే పని ఎంతో విలువైనది మరియు గౌరవప్రదమైనది. ఉద్యోగం చేయాలా వద్దా అనేది వారి కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత ప్రాధాన్యతల మీద ఆధారపడి ఎవరికి వారు నిర్ణయం చేసుకోవాలి. అంతే, ఇది నా అభిప్రాయం అండి శశిగారు.
1: అయితే గృహిణులు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు అన్నీ చెప్పుకున్నాం. అలాగే ఉద్యోగం చేసే మహిళలు కూడా వాళ్ళ సదుపాయాల గురించి, వాళ్ళ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకున్నాం. ఇంట్లో ఉంటూ కూడా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకునే మహిళల బాధలు కూడా తెలుసుకున్నాం. ఎన్ని తెలుసుకున్నా పల్లెటూరుల్లో అవనివ్వండి, కొన్ని కొండ ప్రాంతాలు అంటారు చూడండి, అలాంటి ప్రాంతాల్లో కానీ ఇప్పటికీ మహిళలు చదువుకోవడానికి కానీ బయటికి వెళ్ళాలన్నా కుటుంబ అనుమతి తీసుకోవాలి.

అలా విద్యని బయటికి ప్రదర్శించేటప్పుడు కుటుంబ సహకారం చాలా తక్కువగా ఉంటుందని వింటున్నాం. అలాంటి ప్లేసుల్లోని కొంచెం ఈ ప్రసార కేంద్రాలు ఆకాశవాణి ద్వారా ఆడవాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ గుర్తింపుని మనం గుర్తించాలండి. ఎందుకంటే ఆడవాళ్లలో తెలివితేటలు సామర్థ్యత ఎక్కువ ఉంటాయి. ఈ విషయాలు అర్థం చేసుకొని మన సమాజం ముందుకు అడుగు వేస్తే మన దేశం చాలా పురోగతిని ముందుగా సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనందరం కలిసి చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. చివరగా చిన్న విన్నపం ఏమిటంటే, మీరు బాగా పాడుతున్నారు, నా మనసుకి అయితే నచ్చింది. ఇంకొక పాట చివరగా ఒక్క పాట పాడండి, మేము విని ఆనందిస్తాము.

చాలా బాగా పాడారండి. మనం బృందావనంకి వెళ్ళిపోయేంత ఫీలింగ్ వచ్చిందండి. ఏంజల్ ఉమెన్స్ కిట్టి మురళీనగర్ నుంచి వచ్చిన మేము అందరం కలిపి మాటలతోటి పాటలతోటి మిమ్మల్ని ఆనందింపచేశామని అనుకుంటున్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నామండి.

మీరు ఇంతవరకు ఏంజెల్ ఉమెన్స్ కిట్టీ మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. మహిళావాణి మహిళల కార్యక్రమం విన్నారు.

0: एनसीपीआई को बुलाए जाने के विरोध में विपक्ष ने सांकेतिक वॉकआउट किया। संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने संसद के सुचारू कामकाज के लिए सभी दलों से सहयोग मांगा। जम्मू कश्मीर में कई जगहों पर अचानक बाढ़ और भूस्खलन से कई लोगों की मौत हुई और संपत्ति को नुकसान पहुंचा। बचाव कार्य जोरों पर, केंद्र ने हर संभव मदद का भरोसा दिया। राष्ट्रपति द्रौपदी मुर्मू तीन देशों की यात्रा पर मोल्दोवा, उत्तरी मैसिडोनिया और रोमानिया रवाना हो गई। और फीफा विश्व कप फुटबॉल के फाइनल में आज अर्जेंटीना का सामना स्पेन से। और इसके साथ ही दोपहर समाचार का अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతంలో ప్రధానంగా ఆకాశం మేఘావృతమై ఉండి జల్లులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో బొండపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ఇప్పుడు
1: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం బొండపల్లి కార్యక్రమాల్లో ముందుగా దైవ ప్రార్థనలో భాగంగా భగవద్గీత శ్లోకాలతో ప్రారంభించనున్నది 7వ తరగతి చదువుతున్న జి సునీత అనే విద్యార్థిని.
2: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచదశోధ్యాయ.

0: మూలం అసంగ సస్రేణ దృఢేన చిత్వా.
1: తెలుగు యొక్క గొప్పతనం తెలిపే తెలుగు పాట తెలుగు తోట అనే పాటను 8వ తరగతి చదువుతున్న బి రామలమ్మ, డి రత్నకుమారి పాడి వినిపిస్తున్నారు.

0: దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అంటూ దేశం యొక్క గొప్పతనం చాటి చెప్పిన గురజాడ అప్పారావు గారి గురించి 7వ తరగతి చదువుతున్న కె స్వాతి ఇచ్చే స్పీచ్ ని ఇప్పుడు మనమందరం విందాం.
1: ఆకులందున అనగమణిగి కవిత కోయిల పలుకవలనోయ్ అనే తెలుగు సాహిత్యాన్ని మేలుకొలిపిన వైతాళికుడు శ్రీ గురజాడ అప్పారావు గారు. వైతాళికుడు అంటే మేలుకొలిపే వ్యక్తి అని తెలుసు. ఈయన రచించిన పూర్ణమ్మ కథ ఒక్కటి చాలు ఈయనను మహాకవి అనడానికి. అలాగే దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్ అన్న ప్రబోధ వాక్యాలు చాలు ఈయన వినూతన దృక్పథ గ్రహణానికి. పెరిగి విరిగితి విరిగి పెరిగితి వంటి గేయాలతో ఆత్మాశ్రయ కవిత్వానికి మార్గం వేశాడు. ముత్యాల సరాలు వంటి కొత్త ఛందస్సుకు ప్రాచుర్యం కల్పించాడు. ఈయన కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించాడు. ఈ రచన నాటికీ నేటికీ చరిత్రలోనే లేదు. దీనిలో పాత్రలన్నీ సజీవమూర్తులుగా తెలుగువారి చైతన్య సీమలో స్థిరపడిపోయాయి. 1862 సెప్టెంబర్ 21వ తేదీన శ్రీ గురజాడ వెంకట రామదాసు, కౌశలమ్మ అనే దంపతులకు ఈయన జన్మించారు. ఈయన స్వస్థలం మన విజయనగరమే. ఈయన విద్యాభ్యాసం రాయవరంలో ప్రారంభమైంది. 1880వ సంవత్సరంలో ఈయన మెట్రికులేషన్ విద్యను పూర్తి చేశాడు. 1882-84 మధ్య కాలాల్లో ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. 1886 సంవత్సరం నాటికి డిగ్రీని కూడా ఈయన పూర్తి చేశాడు. విజయనగర ప్రజావారితో సాన్నిహిత్యం ఒకటైతే ఈ కన్యాశుల్కం నాటకాన్ని రచించడం మరోటి. 1892 ఈ కన్యాశుల్కాన్ని రచించారు. విజయనగర ప్రజావారి ఆనంద గజపతి వారి నిర్వహణలో జగన్నాథ విలాసిని సభావారిచే 1893 తేదీన 1892 సంవత్సరంలో దీన్ని ప్రదర్శింపజేశారు. 1897 నాటికి దీన్ని పుస్తకంలో కూడా రాశారు. దీన్ని గురజాడ వారు ఆనంద గజపతి రాజావారికి అంకితమిచ్చారు. తెలుగు నాటకాలన్నింటిలో కూడా ఈ కన్యాశుల్కం నాటకం అనేది ఓ విప్లవము. దీని ఆదర్శంగా మరెన్నో నాటకాలు తెలుగునాట విరబూశాయి. అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత ఘట్టం కన్యాశుల్కందే. కాబట్టి దీన్ని ఆంగ్లంలో కూడా అనువాదం చేశారు. దీన్ని ఎందరో ప్రజలు ఇష్టపడటం చేత దీన్ని సినిమాగా కూడా రూపుదిద్దుకుంది. ఈయన రచించిందే తెలుగు కవిత్వం. ఈ తెలుగు కవిత్వంలో ఈయన యువకవిగా ఉన్నప్పుడే దీనిని రచించారు. ఇందులో ఏంటంటే కొత్త ఛందస్సు, కొత్త భాష, కొత్త పద్ధతి, సరళమైన మధురభావ కవితలను మనకు అందించారు. ఈయన రచించిందే పూర్ణమ్మ. ఈ కథాత్మక కవితలు ఆనాటి ఆడపిల్లల దుస్థితిని గురించి వివరిస్తుంది. ఊరు పమ్మంటుంటే కాడు నమ్మంటుందన్న వయసులో ముక్కు పచ్చలాని పసికందుల్ని ముసలివారికి ఇచ్చి డబ్బు కమ్ముకోట నిరసిస్తూ ఈ కవిత సాగుతుంది. డబ్బుకు ఆడపిల్లలు నమ్ముకోవడం అంటే మానవుల మాంసంతో వ్యాపారం చేయడమేనని ఈయన గ్రహించారు. ఈయన రచించిన అదే లవణరాజు కళ. లవణరాజు కళ ఏంటంటే మానవులందరూ సమానమేనని, మానవులందరికీ సమాన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తుంది. మతాలు రెండైతే ఒకటి మంచి రెండు చెడు ఆయన అని ఈయన విడదీశారు. మంచి చెడ్డల మనుషులందున ఎంచి చూడగా రెండు కులములు అని ఈయన మన భారతదేశ ప్రజలకు చాటి చెప్పారు. ఈయన రచించింద దేశమును ప్రేమించమన్నా. ఇది దేశభక్తిని ప్రబోధించే గేయము. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులని మనిషికి ఒక పెద్ద పీట వేశారు. శ్రీ గురజాడ అప్పారావు గారు సాహతి వైతాళికి గాను వ్యవహారిక భాష ప్రథముడి గాను కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. ఈయన కీర్తి ప్రతిష్టలకు కారణం ఈయన రచన సంఖ్య కాదు, అలాగని ఈయన రచనా నైపుణ్యం అంతకంటే కాదు, అభివృద్ధి పరిచే నూతన విషయాలను మన తెలుగు వారికి అందించటమే. కాబట్టి ఈ తెలుగు యువకర్తకు మన తెలుగు వారు ఎల్లప్పుడూ ఎంతో రుణ

0: చదువు మనిషికి త్రోవ చూపిస్తుంది అంటూ నర్వగ్రామం అనే నాటకమును వేసి చూపిస్తారు. నాటకంలో పాత్రలు ఏ సంధ్య అమ్మ పాత్రలో, ఎస్ గాయత్రి తండ్రి పాత్రలో, కె హేమని కూతురు పాత్రలో, వి లక్ష్మి, ఎస్ ప్రసన్న, టి శిరీష రైతుల పాత్రలో, ఎల్ అపర్ణ స్టైలెక్స్ మ్యాన్ గా మనకు కనిపిస్తారు.
1: నచ్చమే అమ్మా నచ్చమే,
2: అప్పుడంగా తాక్కుని వెళ్ళినాడు, ఇప్పుడు వస్తాడు.
1: కాంతం ఒకసారి కాంతం.
2: ఏడయ్యా
1: నచ్చిమేదే?
2: చెప్పను బయటకు వెళ్ళు.
1: చెప్పే ఎక్కడుందో?
2: చెప్పను వెళ్ళు.
1: నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
2: నేను చెప్పను.
1: చెప్పే
2: అమ్మ కూడా
1: చెప్పే నచ్చిమే, చెప్తావా? చెప్ప.
2: నువ్వు చెప్తే ఊరుకుంది వేటి.
1: ఊరుకుంటాను, చెప్పు.
2: దాన్ని నేను మంచి బళ్ళని చేర్పించు.
1: ఏడు చేసినావా?
2: బళ్ళని చేర్పించినాను.
1: బళ్ళని చేర్పించావా? ఎవరిని అడిగిస్తే?
2: అమ్మ కూడా తండు.
1: ఎవరిని అడిగి చేర్పించావే?
2: నిన్నవా కస్తూర్బా గాంధీ ఆడపిల్ల బండి నుంచి ఇద్దరు టీచర్లు వచ్చి మన అమ్మ చేర్పించమని అడిగితే చేర్పించాను.
1: చేర్పించమని అడిగితే చేర్పించేస్తావా? ఇక్కడ నన్ను అడిగిన అవసరం లేదటి.
2: చదువుద్దటి.
1: ఆ వేరే గారి కూతురు అలాగే పనిచేసుకుని ఇంటికాడ ఉంటుంది.
2: ఏమో స్వామి గారి కూతురు చదువుకుని మంచి ఉద్యోగం చేయనిదేటి.
1: నువ్వు నాకు ఎద్దు సమాధానం చెప్తాను ఏంటే?
2: అమ్మ కూడా తండు.
1: సాయంత్రం కాలం పిల్లల్ని తీసుకుని రాబ చంపేస్తా.
2: నువ్వు చంపు నరిగ్గని మొత్తం తీసుకొని రాను.
1: నరికేస్తా.
2: వెళ్ళు
1: పేలకు.
2: అప్పుడు అనగెళ్ళింది మన నచ్చి ఇంకా రానేది, ఎప్పుడు వస్తుంది ఏటో నా బంగారు తల్లి.
3: అమ్మా
2: బాగున్నావు నచ్చి?
3: బాగున్నానమ్మా.
2: ఎప్పుడొచ్చావమ్మా?
3: ఇప్పుడేనమ్మా.
2: బా చదువుతానువా?
3: చదువుతానమ్మా.
2: టీచర్లు చెప్తానరా?
3: చెప్తానరమ్మా.
2: మీ భోజనాలు బాగున్నాయమ్మా?
3: ఉదయం టిఫిన్లో మా రోజు గుడ్డే శనివారం తప్పించే రాత్రి పడుకునే ముందు పండిస్తారమ్మా, సాయంకాలం స్నాక్స్ ఇస్తారమ్మా.
2: స్నేక్లు అవేటమ్మా?
3: స్నేక్లు కాదమ్మా, స్నేక్లు అంటే పాములు, స్నాక్స్ అంటే సాయంత్రం పూట బిస్కెట్లు అటువంటివి తినటానికి ఇస్తారు కదా, అలాగే ఇస్తారు.
2: ఇదంతా బాగుంది కదా బడిలోనే.
3: బాగుందమ్మా.
1: కాంతం
2: మళ్ళీ
1: కాంతం.
2: ఏడయ్యా
1: ఎవరు నచ్చమేనేటి? మన నచ్చమే. ఎవరిని అడిగి నువ్వు బళ్ళో
2: చేరుతుంది?
1: ఎవరు నిన్ను ముందు తన్నాలి? ఎవరిని అడిగితే బళ్ళని చేర్పించావు? ఎందుకు ఇప్పుడు వచ్చింది? అదే
2: సెలవులు ఇచ్చారు. వచ్చింది
1: సెలవులు ఇచ్చి వచ్చిందా? సెలవులు అయిపోయింది నేను బడికి పంపిస్తానేట.
2: పంపించవు.
1: ఆపు కానీ ఈ పెళ్లి కట్టి ఎవరు ఇచ్చారు చూడు.
2: నాకు చదువుతుంది, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా? మంచి ఉద్యోగం దగ్గరికి వెళ్తాను. కానీ
1: నా తల్లి చదువు.
2: నేను చదవను.
1: చూడహే
3: నాన్న, ఇవ్వనా నేను చదువుతాను. నరవట్ నాన్నదేదో ఊరు పిల్లంట.
1: మన్నారవే బయలుదేరండి బయలుదేరండి.
2: తెలుసా తెలియదు అంతకి?
1: నాకు తెలుసు నువ్వు బయలుదేరదు.
2: అమ్మా నచ్చిమి నీకు కొత్త బట్టలు కొన్నాను, బాగున్నాయా?
3: బాగున్నాయమ్మా.

0: ఉండు నీకు బొబ్బులలో గాబరెక్కువ. నచ్చు నువ్వు పద, నిన్ను తలుపు వేసుకుని వస్తాను.
1: నచ్చు మీ అమ్మ దారి మర్చి పద్దు గట్టి కట్టుకో, లేకపోతే మనం వెతుక్కోనేమో.
0: పెద్ద తెలుసు మీ నాన్నకి.
1: నా తెలుసు నువ్వు వాళ్ళకుండే.
2: నీ పొలం చల్లడం అయిపోయింది రా,
3: అయిపోయిందిరా
2: పదరా, అయితే చల్లి కూడి తింటాం కలదాం.
1: బాబు బాబు కోసం నువ్వు ఆగమ్మా, బాబు బాబు కోసం
3: నువ్వు
1: ఆగమ్మా, కొంచెం నరతో ఇటు చెప్తారేట.
2: పొద్దున్న
0: చెప్పిస్తున్నారేటి పెద్ద,
1: నువ్వు ఆగహ. అమ్మా అమ్మా అమ్మా కొంచెం నరతో ఇటు చెప్తారేట.
0: ఉండు ఇక చెప్పిస్తున్నారు కదా, ఆడాలి ఆడాలి మాకు తెలుసు, నేను అడుగుతాను. అమ్మా అమ్మా నరతో వెక్కడం చెప్తాను. ఉండమ్మా అడుగుతాను కదా.
1: ఈ బాబు ఎవడు చదువుకున్నాడు అన్నాడు బాబు బాబు కొంచెం నరతో ఎట్లా
3: చెప్తావు.
1: నాకే తెలీదు, నీకేం చెప్పను. ఇంకా
0: అందుకే జీని ప్యాంట్ వేసుకుని తిరిగేస్తాను వీడు తెలియకుండా.
1: ఏటి అన్న నుంచి నాన్న నాన్న అంటున్నావు? ఏటి నాన్న నాన్న
0: ఉండొచ్చు కదా పెళ్ళి, ఏటో చెప్తుంది అనొచ్చు కదా.
1: ఏటి చెప్తుంది చెప్పు.
4: నరవుతావా?
0: చూసా చూసా వద్దని బడికి పంపించబట్టి నాలుగు అక్షరాలు నేర్చుకోదు. మనం ఏ ఊరు పెళ్ళికి వెళ్ళాలో చెప్పింది, ఇంతకు పెళ్లి కొట్టి ఏ ఊరు చెప్పింది, నాకు తెలుతుంది. అటు
1: పొన్న పెళ్ళికి వెళ్ళొచ్చి పిల్లని బడిలో జాయిన్ చేద్దాం, ఎందుకు ఏ పడి అన్నావు? అది
0: బండ పిల్లట.
1: మరి మన పిల్ల సర్వీస్ మానేసింది కదా, ఎలాగే జాయిన్ చేద్దామా?
0: అక్కడ సర్వీస్ మానేసిన వాళ్ళే చేర్పించుకుంటారట.
1: అలాగే పెళ్ళికి వచ్చిందా చేరిపేద్దామనే.
5: 7వ తరగతి చదువుతున్న జి సునీత బొమ్మిరి పాదన భాగవతం పద్యాన్ని వినిపిస్తుంది.
6: ధన్యుని

పిల్లల్ని చిన్న చూపు చూస్తున్న సమాజంలో తల్లిదండ్రులను బాధపడవద్దంటూ 9వ తరగతికి చెందిన కె సంతోషి ఆడపిల్లనమ్మ అనే పాటను పాడి వినిపిస్తుంది.

చూస్తున్నారా? ఆడదని అంటున్నారా? అమ్మ పాడుదని తిడుతున్నారా? అష్టంగా పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పాడని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మ.

చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకు అంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీ ఉదుగులు చెందకమ్మా.

లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని కడుపులోని ఆడబిడ్డైతేనమ్మ కరగా తీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనే, బాధపడకమ్మా నీ ఉదుగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మ.

0: చెందాక అమ్మా.
1: ఆడపిల్ల చదువుకు సంబంధించి ఒక బుర్రకథను 7వ తరగతికి చెందిన కే స్వాతి, ఎన్ సాయిమాధురి, కే హేమని, ఎస్ ప్రసన్నాలు వినిపిస్తారు.
2: అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతున్నది. జాతీయ దినోత్సవ భాగంగా సంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంతో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారి చెరోపక్క ఎదురు వంత పాడుతూ ఉంటారు కదా, కథ చెప్పేవారిని కథకుడని, రెండు పక్కల నిలబడి గొంతు కలిపేవారిని వంతలోని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి ఈ కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథ కృష్ణవేణి చెబుతుంది. రోజా రాజులు వంతలు. అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ నేపథ్యము.
3: జయము జయము మన భారత.

0: విద్యార్థులు. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంతో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారి చెరోపక్క ఎదురు వంత పాడుతూ ఉంటారు కదా, కథ చెప్పేవారిని కథకుడని, రెండు పక్కల నిలబడి గొంతు కలిపేవారిని వంతలోని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి ఈ కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథ కృష్ణవేణి చెబుతుంది. రోజా రాజులు వంతలు. అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ నేపథ్యము.
1: జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము.
2: తందాన తానా
1: చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా.

0: అరికెటజం తరిత.
1: అక్క, ఈరోజు నువ్వు చెప్పబోయే కథ ఏమిటి?
2: ఏదో చెబుతుంది లేరా, నల్ల మహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు,
1: అవన్నీ పాతగాథలు అయిపోయాయి కదా, ఏదైనా కొత్త కథ చెప్పరాదా?
2: ఏందిరా, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి కంచాలు, బంగారు గొలుసులు ఇవన్నీ తీసి బయటకు విసిరేస్తావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాత లేదే కొత్త ఎక్కడుందిరా తిక్కసన్నాసి? ఇప్పుడు అందరూ కొత్త కొత్త అని ఏడుస్తున్నారు కానీ.
1: అరే, నేను ఇప్పుడు ఏమన్నానని కనసా తగిలిన కాకలాగా అలా అరుస్తున్నా? పాత అంటే రోతగా ఉందని నేను అన్నానా? ఎలక్ట్రానిక్ దీపాలు వద్దని ఆముద దీపాలు ఓడుతున్నామా? బస్సులు రైళ్లు కొత్తవని ఇంకా ఎడ్ల బండమైన ప్రయాణిస్తున్నామా?
3: ఒరే తమ్ముడు, చెల్లి, మీరు ఇట్లా పోట్లాడుకొని రసభాస చేయకండి. ఈరోజు తమ్ముడు అన్నట్లు మనం కొత్త కథనే చెప్పుకుందాం.
1: మంచి పని అయింది,
2: చాలా బడాయి.
3: ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి

0: తరికి డజం తరిత.
1: తర్వాత ఏటైందక్క?
2: ఇంకేముంది. అయ్యలారా అమ్మలారా, స్త్రీలు వెలిసిల్లిన భారత భూమి మనది. రాజనాలు పండే రతనాల నేలలో అనేది మన తెలుగు నేల. ఆ తెలుగునాటి రామాపురం అనేది ఓ పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. ఆ పేద దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఈ సీత చదువుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఈ సీతను బళ్ళో చేర్పిద్దామా వద్దా అనుకుంటుండగానే వాళ్ళకి ఇంకో అబ్బాయి పుడతాడు. ఇంతటితో సంతానం ఆపేద్దామా వద్దా అనుకుంటుండగా ఇంకో అమ్మాయి కూడా పుడుతుంది.
1: అలసి అమృత విషయం అంటే ఇదేనేమో అక్క.
3: నువ్వు నోరు మూస్తావా మొయ్యవా?
1: నోరు మూసే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచివాడు.
2: తరువాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులు ఎక్కువ,
4: సంతాన తాన
2: పంటలు పండక పొట్ట నిండక.

0: కడత. ఇంతకు సీత బడికెళ్ళిందా లేదా అక్క?
1: లేదు చెల్లి, అమ్మా నాయన పనిలోకి పోతే సీత తమ్ముణ్ణి చెల్లిని ఆడించడానికి అంకితమైపోయింది.
2: పిల్లల పనిలో సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టకూడదు అనే చట్టాన్ని వాళ్ళు అనుసరించట్లేదా?
1: చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలము పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు.
0: ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క?
1: ఇంటి పనులనే

0: లేరని చెప్పేసిందా?
1: నువ్వు అతిగా ఊహించక, అక్క చెప్పేది విను.
2: రాజు ఊహించింది నిజమే, గౌరమ్మ సీతను దాచేసింది.
0: అయ్యో, అప్పుడేమైంది?
2: శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా ఆ కుటుంబానికి కొన్ని మంచి మాటలు చెప్పింది.
1: ఏమని?
2: ఓ భారతీయుడా, ఓ బాలభానుడా, వినవయ్యా వీణుల విందుగా, తెలుసుకోవయ్యా.

0: తనిపుడు నిరుపేదగా ధనిపుడు
1: జుమ్ తరిత. తర్వాత ఏం జరిగిందక్క?
0: ఇంకేం జరుగుతుంది, నాలుగు రాళ్ళు సంపాదించి తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లని ఎత్తున నీళ్ళు పోసి పెళ్లి చేసి ఉంటారు.
2: నిజంగా అదే జరిగితే మనం చెప్పే ఈ కథకు అర్థమేముందిరా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది.
1: నీ పిచ్చిగాని టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకున్నా వినేవాళ్ళుంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా?
0: తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో చూడు, టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి కథలు, మంచి మంచి సామెతలు, పొడుపు కథలు అన్నీ చెప్తారు. మమ్మల్ని తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు తెలుసా?
2: అవును తమ్ముడు, ఈ శ్రావణి టీచర్ కూడా అలాంటి టీచరే. ఈవిడ బళ్ళో జాయిన్ అయిన వెంటనే బడియుడున్న పిల్లలు ఎవరెవరు బయట ఉన్నారో వాళ్ళందరి జాబితాను తయారు చేసి వాళ్ళని స్కూల్లో చేర్పించడం, అలా ఒక్కొక్కరి ఇంటికి వెళుతూ అలా గౌరమ్మ అనే దంపతుల ఇంటికి కూడా వెళ్ళింది.
0: అయితే అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచేసిందా అక్క? అటువంటి వాళ్ళు ఎవరు మా

0: శ్రేష్టంబు.
1: అవును పుట్టుట శ్రేష్టంబు.
0: సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము.
1: అది ఆమె గొప్పతనము.
0: ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి,
1: బహు చక్కగా పెంచాలి.
0: అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు.
1: అవును అభ్యున్నతి పొందు.
0: అట్టి బాలికలు నడిచిపెట్టుట అన్యాయం బగును.
1: అంతే అన్యాయం బగును.
2: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళు అణచివేయడం మహాపాపం అంటున్నారు. బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క.
0: సరే వినండి మరి, ఆ శ్రావణి టీచర్ కూడా ఆ కుటుంబానికి కొంతమంది ఆదర్శ మహిళల పేర్లు చెప్పింది.
3: ఎలా?

0: చూడరా, అంతరిక్షం అని ఎగరేరా, అన్ని రంగముల్లోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి బలి తమ్ముడా సై మేలి బలానై తందానా తకత తక తరికిట తకిత తరికిట తరికిట.
1: అక్క అక్క, తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చే తాను చదువుకుంటానని చెప్పింది.
0: అవును చెల్లి, అంతేకాదు ఆ సీత యొక్క అలాగే శ్రావణి టీచర్ చెప్పిన మాటలు విని ఆ శివయ్య అనే దంపతులు ప్రభావితులై సీతను చదివించడానికి ఒప్పుకున్నారు, చదువు విలువ తెలుసుకున్నారు. అలాగే శ్రావణి టీచర్ వెంట సీతను పంపించారు.
2: అంతేలేండి, అందరూ మా చిన్నక్కలాగా ఉంటారా ఏంటి?
1: అంటే
2: నువ్వు రాజుగన్న గొప్పదాని ఒక్క.
1: ఈ కథ కానీ నీ తర్వాత ఈ కథ కానీ నీ పని తర్వాత చెప్తా.
0: సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు, కానీ ముందు కథ వినండి. తను ఎలా చదువుకున్నదయ్యా అంటే అక్షరాల

0: చదువుకు
1: ఆమె
0: తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముగ్ధుల ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు.
1: చూడు చదివితే అట్లా చదవాలి.
2: సమరేం నన్ను ఎక్కిరించనక్కర్లేదు, నేను 5వ తరగతిలో బోల్డ్ అని లెక్టర్స్ రాశాను తెలుసా.
1: నువ్వా? అంత లేదు, ఏం చదివావా చెప్పు.
2: అవే పెద్ద లెటర్స్.
1: అవేవో 1వ 2వ చెప్పు.
2: చెప్తాను విను. చెప్పమంటావా? వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ బిసిడి.
1: అవ్వా ఏడ్చావులే, నువ్వు తర్వాత కచ్చే పక్క.
0: ఆ తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. 7వ తరగతి కూడా అలా అలవాకగా పూర్తి చేసింది. అదే సమయానికి శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి పక్క ఊరికి వెళ్ళిపోయింది.
2: అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క?
0: లేదులే రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు చాలా గట్టిగా నాటింది, కాబట్టి అది సీత చదువుకు కారణమయ్యాయి. సీత బడి చదువును పూర్తి చేసి అలాగే పక్క టౌన్కు పోయి ఇంటర్ను డిగ్రీని పూర్తి చేసింది.
1: ఎందుకక్క, ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా?
0: ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను చదువుకుంటూ తను హాయిగా ఉంటూ అలాగే తనలాంటి బాలలను బాలికలను మహిళలకు సేవ చేయాలనుకుంది. అందుకో కలెక్టర్గానో నాయకురాలుగానో ఆమె శ్రమపడాలనుకుంది.
2: ఓహో చాలా బాగుంది, తర్వాత కథ చెప్పక్క.
0: తర్వాత ఏమున్నదిరా తమ్ముడు, అలా మహిళలకు బాలలకు సేవ చేస్తున్నప్పుడు మన సీతక్క.
1: అవునక్క, సీత ఇష్టాలన్నావు అవేవో చెప్పవు.
2: మరి నా ఇష్టాలా?
1: అవ్వా అవి కథ అయిపోయాక తీరుబాటుగా చెప్దువులే.
2: సరే సరే, నువ్వు ఉంటావుగా వింటావుగా, ముందు అక్క చెప్పేది విను.
0: ఆడపిల్లలను

0: వాళ్ళలో నీ ప్రతిభను గుర్తించి గౌరవించబోయి.
1: తప్పక గౌరవించబోయి. తర్కడు జుమ్ తరిత.
2: చాలా మంచి కథ చెప్పినావు అక్క. ఈ కథ వింటే ఎవరిలోనైనా నిజంగా మార్పు వస్తుంది.
1: ఇటువంటి సీతక్కలు ఊరికొకటున్నా తొందరగా ఈ దేశం బాగుపడుతుందక్క.
0: ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకుంటే మన దేశం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఈ కథను మనం ముగిద్దాం.

0: ஜம் தர்கட ஜம் தரிதா.
1: మీరింతవరకు బొండపల్లి కర్పు కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. బాలభారతి పిల్లల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు నాటకం ధన్యోస్మి.
2: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
3: నానా నానా.
4: ఏంట్రా భరణే?
3: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురా నాన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
5: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
3: షాంపూ ప్యాకెట్ కోసం.
5: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వెళ్ళి తెచ్చుకోలేవా?
3: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
5: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
3: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అడ్డమైన పనులు చెప్పడం లేదు.
5: ఏంట్రా ఒగుతున్నావు?
4: ధనిష్ట.
3: ఏంటి కొడతావా? కొట్టు చూడు తెలుస్తుంది.
4: భరణే,
3: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
5: చూస్తావా, చూస్తావా నాన్న వాడి మాటలు?
4: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
5: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
4: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
5: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
4: రూపాయి.
5: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఇలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.
4: నాకెందుకురా 5 రూపాయలు?
5: మీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది, వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చేయి.
6: ఏమండి కాఫీ ఉందా?
4: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
6: ఏమండి
4: వస్తాను.
7: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
6: అయ్యిందమ్మా భార్గవి.
7: మామయ్య గారు స్నానం చేసేసారా?
6: చేశారమ్మా.
7: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, పండగానే భోజనం కొంచెం ఖాళీ చేయడం.
6: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
7: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో ఏంటత్తయ్య, కాఫీయేనా?
6: అవునమ్మా, మీ మామయ్య గారికి ఎంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
7: మామయ్య గారికి అయితే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు. అయ్యో సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
3: ఆ కాఫీ నాది.
7: చిచ్చి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
3: చా, నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు, ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
7: వేళాకోళమా?
3: ఏటకారం.
7: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
3: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
6: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
3: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
7: ఆ బాత్రూంలో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్య.
3: ఆగమ్మా నువ్వు, నువ్వేం కడగద్దు.
7: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాలను బయట గెంటేస్తానే, నేనీ ఇంటికొచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
3: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
7: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
5: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియంట్.

0: ఫీల్ అవుతున్నా తప్పదు కనుక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
1: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
2: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
1: అవును, మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మ నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
3: భరణి, ఏమిట్రా మాటలు?
1: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి. అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
3: నా గాజులా?
1: ఆ, నీ గాజులే.
3: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
1: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
3: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
1: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
4: అవునురా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
0: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పట్టించుకోకండి.
4: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
2: ఆ భరణి, ఆ బాత్రూంలో సబ్బు నాది, అది వాడకు.
1: నా సబ్బు అయిపోయింది.
2: అయితే కొత్తది కొనుక్కో.
1: ఆ తర్వాత కొనిస్తాలే.
2: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
1: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది. చూడు, ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
2: అలా చూస్తూ నిలబడతారే?
0: ఏం చేయమంటావే నన్ను?
2: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
0: ఇప్పుడు వాడితో గొడవపడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
2: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈరోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
0: చంపేస్తాను, పో లోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
4: మేము పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకు ఇచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిద లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
0: అమ్మా,
3: ఏంటో చెప్పరా.
0: ఇందాక తమ్ముడు నీ బంగారం గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
3: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
0: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో. ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికీ సమానంగా పంచమంటున్నాను.
4: వస్తుందిరా.
3: ఏమండి, వాడు అన్న మాటలు విన్నారా?
4: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వస్తుందిరా. ఒకడు నక్క, ఒకడు తోడేలు, ఈ రెండూ ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం, మన కర్మ.
3: ఏమండి?
5: నారాయణమూర్తి, నారాయణమూర్తి.
4: రారా పరశురామయ్య.
3: కూర్చోండి అన్నయ్య.
5: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
4: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
5: ఆహా, అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
4: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరిమాణాలు.
5: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారో అండాన్ని మాట్లాడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా?
3: అదేం లేదన్నయ్యా.
5: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
4: సర్లేరా, మా గొడవ ఎప్పుడూ ఉండేదే, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
5: ఏ గొడవరా?
4: అదే, వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
5: ఆ పని నిన్నే పూర్తి చేశాను, రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
3: అన్నయ్య, అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
5: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
4: ఎందుకురా కంఠశోష, వాళ్ళకి వినబడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు

0: ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మిమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్యా.
1: ఏమండి?
2: ఒరే, రేపనే రోజు మీ ఇద్దరికీ కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
1: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా. ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
2: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
0: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేం చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
1: కూర్చోండి అన్నయ్యా, కాఫీ తీసుకొస్తాను.
2: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి.
1: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
2: కూర్చుంటే పనిలో వద్దమ్మా. ఇంత ఎత్తు ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి. ఇంతున్నా నా మనవని ఈ వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి. కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి. కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి. ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలి వేస్తోందమ్మా. అమ్మా, ఆకలి వేస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టిన మనుషులు రావాళ్ళు.
1: అన్నయ్య,
2: అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
0: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
2: రేపో మాపోసి వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వారికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ, నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది. కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నేను ఒంటివాడిగా వదిలి నా అన్నం నేను వండుకోగలను. నా అన్నను వండుకోగలను, వండుకోగలను. వస్తాను, వస్తాను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు.
0: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు కొన్ని కుక్క పిల్లల్ని పెంచుకుంటే విశ్వాసాన్ని అయినా చూపిస్తాయి.
1: అవునండి.
3: సై, వెధవ పిచ్చి పనులు చేసావుంటే నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావు?
1: ఏమైందిరా?
3: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలిగింట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడుతో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
4: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
3: ఇప్పుడు లేనిదానికి ఏం చేయమంటావే?
4: ఏమో ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
0: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టాను అంటున్నాడు కదా, సడన్గా తెమ్మంటే ఎలా? పునో పంచి, ఫంక్షన్కు వాడు వెళ్తాడు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
4: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే కానీ ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకొని అన్నాడు.
3: అవునన్న, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ ఏదైనా
4: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలామంది వస్తారు. వాళ్ళెవరైనా నా మెడలోది పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
3: ఏమీ అక్కర్లేదు, అలాగేరా. మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు కానీ.
4: నేను కప్పుకోను. ఏమీ లేని దానిలో నన్ను తీసుకుని వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మీలాంటి చేతకనే దద్దమ్మకు పెళ్ళాన్నైనందుకు ఊరి పసుకు చస్తాను.
3: ఏంటే కూస్తున్నావు, ఊరుకున్న కొద్దీ మారెచ్చిపోతున్నావు. నిన్ను నేనే చంపేస్తా.
1: ఆగరా.

0: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు. చంపేయండి, నన్ను చంపేయండి.
1: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
2: చంపేస్తానే, ఏయ్ నేను చంపేస్తా.
3: ఆగరా ధనిష్ట, ఆగు ఆగు. అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు, వచ్చాక ఇచ్చేద్దు గాని.
0: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
4: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు, వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో?
3: ఏంటా నువ్వనేది?
4: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్కి తాళిబొట్టే తీసిచ్చేశావు.
3: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్తానంటే.
4: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి, రేపు దాని పుట్టినరోజు. ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
2: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
4: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
0: మీరాగండి, అది వాళ్ళ గొడవ.
4: అర్థమైందిగా, తెలివితేటలు. నీ పెళ్ళానివి మామూలు తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
3: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను. ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
2: అదేనమ్మా, అది అది.
0: మీరాగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
4: నిజంగా ఇచ్చేస్తారా?
0: అవును ఇచ్చేస్తాం.
4: వాళ్ళు ఇవ్వలేదనుకో, అమ్మా నీ గాజులు మొత్తం నేనే లాగేసుకుంటాను.
1: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు, ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చాయి.
2: అలాగేనమ్మా, 10,000 లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తావు?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే, ఇదిగో నీ సూత్రాల తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాల తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చేయండి.
0: మరి మా తమ్ముడికి తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వస్తుందరా ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గరే నిలబడ్డావు?
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు కానీలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబొట్టు సంగతి అడుగు.
1: అమ్మ భార్గవి.
2: ఏంటత్తయ్యా?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ త్రాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్ను నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలా తన మెడలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.

0: ఓహో, అదే అది మరి మరి
1: అదే అమ్మా.
2: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
0: మీ అబ్బాయి కోసం మామయ్య గారు అరుగో వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
0: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
0: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
0: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
0: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
0: పలేవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
2: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికేం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
0: అత్తయ్య
1: ఏంటమ్మా
0: ఈ నెక్లెస్? మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే ఇలా తిరుగు.
0: ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
0: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరెంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
1: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్నీ మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
1: ఏమన్నాడు?
3: అది కూడా ఈరోజే తేల్చేద్దాం అన్నాడు.
0: అయితే రండి.
1: అమ్మా అమ్మా భార్గవి.
0: ఏమిటత్తయ్యా?
1: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
0: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
1: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
0: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు కానీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టలు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
2: జై రమారమణ గోవిందో హరి.
1: ఏంటండి ఇది, తాళిని ఎగతాళి చేసేసారు.
2: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వసుంధరా. ఓర్చుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందరా, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవ్వే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు కానీ కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికేమని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే కానీ ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి, నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబెడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గుడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచి గీ పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మ.

0: అమ్మా,
1: ఏరా,
0: నీ సూత్రాలు త్రాడు అమ్మడం పొరపాటే. నన్ను క్షమించమ్మా, నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను. అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమిటి?
0: నువ్వాగు, మాట్లాడకు. మీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయనా, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా?
0: అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: ఏ, నీ స్వార్థం కోసం కన్న తల్లినే అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్న తల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్యి, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశాడని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్న తల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు. నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికింత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా.
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నాను రా.
3: నీతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం.
1: భార్గవి,
0: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమన్నా దొంగతనం చేయమన్నానా? కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
0: ఏం జరుగుతుంది? గడిది గుడ్డు అమ్మ చీర ఇలా చింపేసి
2: రే
0: కోర్టు బోనుకు వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
2: వసుంధర, ఊరుకు, చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఏం తప్పు చేసామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు? వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం నిలబడాలని తాపత్రయపడ్డావే. ఎందుకైనా నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు?

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది అని పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు, ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్న.
3: ఏరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా. మీ

0: ముగ్గురు దోషం పట్టింది ఇంటికి.
1: ఏమండి
0: చూసా వసుంధర వీళ్ళ ఆలోచన? ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట, మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
2: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ల వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
1: అంటే
3: ఉండడానికి ఏదైతేనమ్మా?
0: విన్నావుగా వసుంధరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళ అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
4: తినడానికి కూడా కులాసా కావాలా? ఆదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
1: చూడమ్మా, నీ మొగుణ్ణి నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచావు. ఆనాడే ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
2: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
0: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేము చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
1: అమ్మడానికి వీల్లేదు.
0: అంతే.
3: రే, నేను చెప్పాను కదరా వీళ్ళు మన మాట వినరని.
2: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాలు ఒప్పించాలి.
0: అంటే ఏంట్రా మీరు అనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
4: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం.
1: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
5: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
0: రారా చూడరా, తల్లి కన్నతనాన్ని తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గారడీ విద్య సాగుతోందిరా ఇక్కడ.
1: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మొద్దని చెప్పన్నయ్యా.
2: ఎవరేం చెప్పినా వినేది లేదు.
5: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
3: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరూ ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాలా?
5: వాళ్ళు మీ తల్లిదండ్రులు అయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంటలేదు అయ్యా.
2: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా, అయినా ఇది మా కుటుంబ సమస్య. మధ్యలో
5: నేను రాకూడదు. కరెక్టే సురేమూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
0: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ళ వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలకు తోసేస్తారో నేను భయపడుతున్నావురా.
1: ఒరే భరణి, వద్దురా వద్దురా, మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చేయాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు, ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
0: ఒరే నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా, మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషతో బ్రతకలేవురా, తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
2: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ, చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
1: పర్వాలేదురా పర్వాలేదు, మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నారా? ఇల్లు అమ్మకండ్రా నాయన, ఇల్లు
5: అమ్మకండ్రా.
1: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు, ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని, నా పర్వాలేదు అన్నయ్య.
0: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు, ఈ ఒక్కసారికి మా వయసులను గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు, మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
3: అది తర్వాత అండి, ముందు ఇల్లు మా పేరు రాస్తారా? ఫస్ట్

0: ఉంటారా? తేల్చుకోండి.
1: రే, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్నే చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
0: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
2: వదినా, వంటగదికి తాళాలు వేసేయి. వీళ్ళకి కొడుకులు కావాలి.
3: అమ్మా, పక్కల నొప్పి వస్తుంది సుందర.
4: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి. ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
3: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
4: ఏమండి నొప్పి వస్తుందా అండి?
3: పర్వాలేదులే.
4: ఏమండి, ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి,
3: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
1: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
4: లేదన్నయ్య.
1: ఎక్కడా?
3: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచులులాగా?
1: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను. ఇదిగో ఈ కారు కొన్నాను.
3: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉన్నావు. పొట్లానేంటరా?
1: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. లేరా?
4: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
1: జిలేబీ తింటావేంటి?
4: వద్దన్నయ్య, ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
3: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
1: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది? నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
4: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
1: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనేరా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
4: అన్నయ్య,
1: కొడుకుల చేతుల మీద మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను, అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ పెంచుకొచ్చాను, వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
4: ఏమండి, ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
1: ఇది
3: జిలేబీ ఎలాగుందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ,
1: తీసుకోరా, నీకోసమే రా తెచ్చింది, ఆకలిస్తుంది కదూ. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదూ. ఒరే ఒరే, ఆకలికి తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతు ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి, లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు

రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తాడ్రా. సర్దుకాలు పెట్టండి, పెట్టండి, వస్తాను.

0: ఎరా, ఆ పరిశురామ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈరోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు వదినా, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాదో అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తామా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా, అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్నీ రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాను అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మన్నా పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవడో ముసుగు దొంగ. నీకెందుకమ్మా, మీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి. ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు. మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోడి సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులు అండి.
3: మీ పేరు మీద నిల్లుకుంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరు మాట్లాడకండి. డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
0: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
1: అలాగే.
3: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
3: బాధపడకురా.
5: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
3: భయపడకమ్మా,
1: సరిపోయిందండి.
3: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి.
0: భార్గవి, మన బట్టలు అవి.
2: ఓ, అన్నీ రాత్రే సర్దేశాను. ఫర్నిచర్తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. 2 సూట్కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
0: భరణి,
1: నేను రెడీ.
0: ఓకే.
3: ఏంటి, కొత్తళ్ళు బేరం చేశారా?
0: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
1: రాత్రే చెప్పేశాను, ఇల్లు కొన్నాక వస్తానంది.
2: ఇక వెళ్దామా?
4: వస్తుందరా, మనము బయలుదేరదామా?
5: అలాగే అండి.
1: ఏంటి, మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
4: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
0: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
5: ఏంట్రా నువ్వనేది?
2: ఆయన కరెక్ట్గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు, వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
4: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
1: లేదు.
5: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
0: అదే, ఈ ఇల్లుతో పాటు.
5: ఇల్లుతో పాటు
0: ఇంటి పని, వంట పని చేయడానికి 2 మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
5: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
4: అమ్మేశారు వసుంధరా. ఇల్లుతో పాటు అమ్మ నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
5: ఏమిటండి ఇది
4: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెదవల్లే. రే,
5: నిన్ను
4: అబ్బా అబ్బా.

0: వసుంధరా వసుంధరా,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు, చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరిని చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఈ ఇంటి యజమానులు.
1: ఇంట్లో
2: ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమేరా ఇల్లు కొన్నాను, తీసుకోరా దస్తావేజీలు. నా చెల్లెలకి పశు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసినా నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందాంరా.
1: అన్నయ్యా అన్నయ్యా
0: పరిసరా.
3: అమ్మా.
4: నాన్న.
5: మా అయ్య. అత్తయ్య.
4: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాం నాన్న.
3: అవునన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకొచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
5: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి.
4: అన్న, మమ్మల్ని క్షమించండి.
0: ఆగు, ఎవరు మీరు? ఎరా పరసరం, వీళ్ళు ఎవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు, పండే.
4: నాన్న.
0: ఎవడరా నాన్న?
1: ఏమండి?
0: వసుంధరా, నువ్వు మాట్లాడకు.
3: నాన్న, మేము నీ కొడుకులు నాన్న.
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టరా మా కొడుకులు?
4: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
1: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా, బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
1: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
3: అమ్మా,
1: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక ఆవేశం చూపిస్తున్నారా?
5: అత్తయ్య, రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
1: అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
0: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
1: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఎరా నాయన, ఆకలిస్తుందా?
4: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలని ఉందమ్మా.
1: నా తండ్రి,
3: పచ్చడి మెతుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
1: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
3: అమ్మా,
1: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
4: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
3: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.

0: నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశానురా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. మీకు అన్నంలో విషం కలిపి పెడతానురా.
1: అమ్మా
0: నోర్మయ్, ముయ్! 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధలు పెట్టారురా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారురా. ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారురా.
2: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
3: నోరు మూయరా, నోరు మూసేయ్.
4: మీరు ప్రేమతో వచ్చారురా, ఈ ఆస్తి కోసం వచ్చారురా. ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారురా. ఏం బతుకులరా మీవి, చెయ్యి.

0: వచ్చారా, ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పంచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి? చెయ్యి
1: పరశురాం. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
0: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
1: తప్పు చేసావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేసావు. వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు. ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
2: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలు వచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
3: అమ్మా, మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
2: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానురా, చూపిస్తాను, ఉండండి. ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశానురా. పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానురా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
1: వస్తుందరా.
2: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలితి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
1: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
0: రే మూర్తి, ఎందుకురా ఏడుస్తారు? వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళరా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా, వీళ్ళ ఆలోచనల నిండా మనీ పర్సులు ఆక్రమించాయి. సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి. ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు, వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించని చరిత్రహీనులరా వీళ్ళు. పండురా, పండి.
1: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని, మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతానురాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా వదిలేసుకుంటున్నావు.
2: రే నాయన, ఈ కొడుకులు నాకు వద్దనుకుంటున్నాను, వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేం చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
3: క్షమించండి అమ్మా.
4: అత్తయ్య, మామయ్య,
2: మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
3: నాన్న, నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా. నాన్న

0: నిర్వహణ శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి, శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు, భార్గవి, శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ధన్యోస్మి నాటకం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట, తల్లి బిడ్డ. ఈ సినిమా కోసం ఎస్ జానకి పాడిన ఏ వేణుగోపాల్ సాహిత్యం, సంగీతం బి శంకర్రావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నెలల సమయం 4 గంటలు దాటి 12 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. సమయ పాలన అనేది కేవలం పనులను పూర్తి చేయడం మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యం సమయపాలన.

ప్రతిరోజు 24 గంటలను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం వలన ఉత్పాదకత పెరుగుతుంది. సమయపాలనను సాధించడానికి కొన్ని ప్రభావవంతమైన పద్ధతులు ఉన్నాయి. అది ముందుగా మొదటిది ఈట్ యువర్ ఫ్రాగ్. మనం చేయాల్సిన పనుల్లో అతి కష్టమైన పనిని రోజు మొదట్లోనే పూర్తి చేయాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన పనులన్నీ సులభంగా చేయగలుగుతాము. ఏదైనా పనిని 25 నిమిషాల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా ఏకాగ్రతతో చేయాలి. తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 4 సార్లు చేశాక 15 నుండి 30 నిమిషాల వరకు కొంచెం పెద్ద విరామం తీసుకోవచ్చు. దీన్ని పోయెడోరో టెక్నిక్ అంటారు. ఇప్పుడు ఒక పాట వింటారు.

మెరుపు కళలు ఈ చిత్రం నుండి మలేషియా వాసుదేవన్, సుజాతా మోహన్ పాడిన పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సమయ పాలన గురించి వింటున్నాము. టైం మేనేజ్మెంట్ కేవలం పనులను పూర్తి చేయడం మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యం. ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అంటే పనులను ప్రాధాన్యతా క్రమంలో అమర్చుకోవాలి. ముఖ్యమైనవి, అత్యవసరమైనవి, ముఖ్యమైనవి, అత్యవసరం లేనివి, తక్కువ ముఖ్యమైనవి, అత్యవసరం లేనివిగా విభజించి ఈ పనిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఫ్రెండ్స్, టైం మేనేజ్మెంట్ గురించి వింటున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయడం మాత్రమే కాదు, ఒత్తిడిని తగ్గించి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యం టైం మేనేజ్మెంట్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: 555 కాల్ చేయండి.
1: టైం మేనేజ్మెంట్లో 80-20 రూల్. మన శ్రమలో 20% పనుల వల్ల 80% ఫలితాలు వస్తాయి. ఆ ముఖ్యమైన 20% పనులను గుర్తించి వాటిపైనే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. 2 నిమిషాల నియమం. 2 నిమిషాల్లో పూర్తయ్యే చిన్న పనులను, ఉదాహరణకి ఈమెయిల్ పంపడం లాంటివి, అప్పటికప్పుడే పూర్తి చేసేయాలి. వాయిదా వేసే అలవాటును 2 నిమిషాల నియమం ద్వారా దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు నీరాజనం చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

టైం మేనేజ్మెంట్లో 1-3-5 రూల్. ఈ నియమం ప్రకారం ఒకరోజులో ఒక పెద్ద టాస్క్, 3 మీడియం టాస్క్లు, 5 చిన్న టాస్క్లను ఎంచుకుని వాటిని క్రమ పద్ధతిలో పూర్తి చేయాలి. ఇది 1-3-5 రూల్ అన్నమాట. అంటే ఒకరోజులో ఒక పెద్ద పని, 3 మధ్యస్థంగా ఉండే పనులు, 5 చిన్న చిన్న పనులు ఎంచుకుని వాటిని క్రమ పద్ధతిలో పూర్తి చేయాలి. ఇలా సమయపాలన అనేది చేస్తూ ఉన్నప్పుడు మనకి డిసిప్లిన్ అనేది సక్రమంగా ఏర్పడుతూ ఉంటుంది. మన మీద మనకి కంట్రోల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం వలన మనం చేసే పని సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంది. ఇది టైం మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇప్పుడు నేటి సిద్ధార్థ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మౌన పోరాటం ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: వచ్చే మరి.
1: అబ్బాయి గారు, ఈ చిత్రం నుండి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమాచారవాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా 2 ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. చిరునామా మరొక్కసారి, 2 ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి పంపించాలి. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వింటారు.

7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాధాన్యత, వాడుకలో మెళకువల గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో జీవన ఎరువులను గురించి తెలుసుకోవాల్సిన అంశాలు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, ఈ రాత్రి 9:30 ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో విదుషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గానం వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఇంటర్నేషనల్ మూన్ డే, తెలుగు కవి జానపద నాటక రచయిత కవికొండల వెంకట్రావు గారు, తర్వాత ఎడ్మండ్ హిలరీ గార్ల జయంతి సందర్భంగా వారి ఇద్దరు జీవిత విశేషాలు వింటారు. శ్రీమతి జి భారతి గారి ఐశ్వర్య సంపద కథానిక వింటారు. పుష్పాంజలి సమాచారం అని కూడా ఉంటాయి.

0: entire opposition, all parties have all walked out, all party meeting in protest because NCPI, which is an unrecognized party, these so-called rebel 20 MPs, their merger has not been approved by the speaker.
1: President Draupadi Murmu embarked on a three-nation visit to Moldova, North Macedonia and Romania today. The visit to the three European countries is expected to provide fresh momentum to India's bilateral ties with the three countries, with a focus on expanding cooperation in trade, investment, technology, innovation, education and people-to-people exchanges. President of Zanzibar and the chairman of the Revolutionary Council, Dr. Hussein Ali Mwinyi, met Vice President C.P. Radhakrishnan in New Delhi today. Zanzibar is a semi-autonomous region of Tanzania. It has its own constitution, president, House of Representatives and flag. During their meeting, they review the full spectrum of India-Tanzania relations and explore new avenues for future collaboration. The Vice President in a social media post said that the meeting reaffirmed the enduring India-Tanzania partnership and the special relationship India shares with Zanzibar, rooted in centuries-old maritime, cultural and people-to-people ties. The Ministry of Road Transport and Highways will develop over 160-kilometer-long Rameshwar-Paradip Highway along Odisha's coast at a cost of over 8,000 crore rupees. It will pass through Khurda, Puri, Kendrapada and Jagatsinghpur districts, providing seamless connectivity between key cultural, religious, tourism and economic destinations along the state's coastline. The minister said the project will transform Odisha's coastal region by improving road infrastructure and boosting tourism and economic activity. Goa's Talegaon MLA and former Revenue Minister Jennifer Monserrate has passed away after a prolonged illness. She had been battling cancer for some time. She was the wife of Revenue Minister Atanasio Monserrate. Prime Minister Narendra Modi has congratulated PV Sindhu on winning the women's singles title of the Japan Open 2026. He described the win as a historic feat for Indian badminton and said that her determination and exceptional skills were on full display throughout the tournament. The series deciding third ODI between India and England is being played at Lord's in London. Electing to bat first, England were 211 for 1 in 33.4 overs when reports last came in. India made three changes to the playing 11, bringing in KL Rahul, Arshdeep Singh and pacer Prince Yadav. Fast bowler Jasprit Bumrah missed the match due to a knee injury. Players from both the teams were wearing black armbands and observed a minute silence to honour the legendary West Indies all-rounder Sir Garfield Sobers, who recently passed away. Football's greatest stage is set for a blockbuster finale of the FIFA World Cup 2026 as defending champions Argentina take on Spain at New Jersey tonight. The match kicks off at 12:30 a.m. Indian time. Argentina is one of the most successful teams in the FIFA World Cup history, having won the title three times. Messi's team will be looking to become the first team to successfully defend the FIFA World Cup title after Brazil in 1958 and 1962. And with that, we end this news bulletin.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపడి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ను కవిసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధుకు

0: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ ఆకాంక్షించారు. రాబోయే ఒలింపిక్స్లో కూడా ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పివి సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి, కష్టపడేందుకు స్ఫూర్తినిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ రాయితీల గురించి మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్లకు అనుకూలమైనదని అన్నారు. ప్రపంచస్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న విశాఖ తీరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సూర్యలంక బీచ్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం, కాఫీ విశిష్టతలతో అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోందని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అన్ని పార్టీలు నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని కోరారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్పై పార్లమెంటులో చర్చించాలని ఎంపీ పేర్కొంటూ,
1: నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రివర్సే కాదు, మిగతా నదులు కూడా ఉన్నాయి, వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి, 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
0: రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జలాశయం కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు అందిస్తూ రైతులకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యంత ఆధునిక విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతుందని, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: సివిలేషన్ మంత్రివర్లు ప్రీ పింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకుని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్

0: ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది.
1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్ ఫోన్లలో సులభంగా స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు. నిన్నటి ద్రోణి ఉత్తర బీహార్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. श्वः आरभ्यमाणस्य संसदः प्रावृट् सत्रात् प्राक् सर्वकारेण सर्वदलीय सभाम् आहूतम्. सभायाम् NCPI दलम् आमन्त्रणे विपक्षेण प्रतीकात्मकरूपेण बहिष्कारं कृतम्. संसदीय कार्य मंत्री किरेन रिजिजुः सर्वान् राजनैतिक दलान् संसदः सुगमतया सञ्चालनं सुनिश्चेतुं प्रार्थितवान्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मोल्दोवा, उत्तर मैसेडोनिया, रोमानिया इत्येतेषां त्रिराष्ट्राणां भ्रमणार्थं प्रस्थितवती. जम्मू कश्मीर प्रदेशे अनेकेषु स्थानेषु आकस्मिक जलप्लावनेन, भूस्खलनेन च नैके जनाः मृताः, सम्पत्तिनां क्षतिः चाभवत्. उद्धारकार्याणि प्रचलन्ति, केन्द्रेण सर्वविध सहायतायै आश्वासितम्. बैडमिंटन क्रीडायां पीवी सिंधु इत्येषा प्रथमा भारतीय महिला अभवत् यया जापान ओपन बैडमिंटन स्पर्धा विजित्य ऐतिह्यं विरचितम्. अपि च अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः. अथ वार्ताः विस्तरेण. श्वः आरभ्यमाणस्य संसदः प्रावृट् सत्रम् आगामि मासस्य 13 दिनाङ्कम्

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్తో చెప్పు, వినకపోతే మేనేజర్తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో

0: జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
1: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మెన్.
2: వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 6:16 అందజేసిన వివరాల ప్రకారం బాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.6 మిల్లీమీటర్లుగా నమోదైంది, గాల్లో తేమ 90%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది, గాల్లో తేమ 70%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా, అలాగే నైరుతి బంగాళాఖాతంలోని వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చేపల వేటకు వెళ్ళకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. రక్కింగ్ అనేది వాకింగ్కి బదులుగా ఈ మధ్యకాలంలో రక్కింగ్ అనే ఎక్సర్సైజ్ ట్రెండ్ అవుతుంది. రక్కింగ్ అంటే వీపుపై బ్యాగ్ వేసుకుని నడవడం. అదనపు బరువు వలన శరీరం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణ వాకింగ్ కంటే రక్కింగ్ అనేది ప్రయోజనకరం. గుండె ఆరోగ్యంతో పాటు కండరాల బలం పెరుగుతుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి, కాబట్టి వేగంగా బరువు తగ్గుతారు. శరీర బరువులో 5 నుండి 10% వెయిట్ రక్కింగ్ ప్రారంభించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఫిట్నెస్ ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న ఒక పద్ధతి రక్కింగ్. కేవలం నడకకు బరువును జోడించి చేసే వ్యాయామం. వీపుపై బరువున్న బ్యాక్ ప్యాక్ ధరించి నిర్ణీత దూరం లేదా సమయం పాటు నడవడమే రక్కింగ్. ఈ వ్యాయామం కార్డియో మరియు రెసిస్టెంట్ ట్రైనింగ్ రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది. రక్కింగ్ చేయడం వలన ప్రధాన లాభాలు ఏంటంటే, ముందుగా కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. రన్నింగ్ లాంటి హై ఇంపాక్ట్ వ్యాయామాలతో పోలిస్తే మోకాళ్లపై తక్కువ భారాన్ని మోపుతుంది. సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ క్యాలరీలు, కొవ్వు సులువుగా కరుగుతాయి. భుజాలు, వీపు, కాళ్ళు, కోర్ కండరాలు బలపడతాయి. వీపుపై బరువు ఉండటం వలన వెన్నెముక నిటారుగా ఉండి పోస్చర్ మెరుగవుతుంది. రక్కింగ్ని ఎలా ప్రారంభించాలి అంటే, వీపుకు సౌకర్యవంతంగా ఉండే బ్యాక్ ప్యాక్ ఎంచుకోవాలి. బరువు వీపు పైభాగానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ప్రారంభకులు కేవలం 1 నుండి 2 కిలోల బరువుతో ప్రారంభించడం మంచిది. మొదట 15 నుండి 20 నిమిషాలు లేదా 1 నుండి 2 కిలోమీటర్లు నడవాలి. నడిచేటప్పుడు ముందుకు వంగకుండా నిటారుగా నడవాలి. ముఖ్యంగా నడుము, మోకాళ్ళ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సరైన షూస్ ధరించి రక్కింగ్ను ప్రారంభించాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

విశ్వరూపం చిత్రం నుండి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి స్వానిధి యోజన. కోవిడ్ 19 మహమ్మారి వలన నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడానికి, వీధి వ్యాపారుల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి స్వానిధి పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా 10,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు సులభంగా రుణాలు పొందవచ్చును. ప్రధానమంత్రి స్వానిధి పథకం యొక్క ముఖ్యమైన వివరాలు. రుణాల పరిమితి: మొదటి విడతలో 10,000 రూపాయలు, రెండవ విడతలో 20,000 రూపాయలు, మూడవ విడతలో 50,000 రూపాయల వరకు రుణం లభిస్తుంది. సకాలంలో రుణాలు చెల్లించే లబ్ధిదారులకు ప్రభుత్వం సంవత్సరానికి 7% వడ్డీ రాయితీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. నెలకు 50 వరకు డిజిటల్ లావాదేవీలు చేస్తే లబ్ధిదారులు క్యాష్ బ్యాక్ ద్వారా నెలకు 100 రూపాయల వరకు, సంవత్సరానికి 1,200 రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. ప్రధానమంత్రి స్వానిధి పథకం యొక్క అర్హతలు. వీధి వ్యాపారులు

లేదా పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు ఈ పథకానికి అర్హులు. అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా ఐడెంటిటీ కార్డు కలిగి ఉండాలి. అర్హత కలిగిన వ్యాపారులు దగ్గరలోని బ్యాంకులను లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, నగరంలో విలాసవంతమైన జీవితం. చేతన ముఖర్జీకి ఇవి ఏవి సంతృప్తి ఇవ్వలేదు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నారు. క్లీన్ గ్రీన్ అంకురాన్ని స్థాపించి అనుకున్నది సాధించారు. బెంగళూరులో పుట్టి పెరిగారు చేతన. వాళ్ళ నానమ్మ ఇంటి చుట్టూ జామ, మామిడి చెట్లతో పచ్చదనం కనువిందు చేసేదంట. అందుకోసం వీరు సెలవుల్లో, ఖాళీ సమయాల్లో వాళ్ళ నానమ్మ ఇంటికి

వెళ్ళడానికి ఆసక్తి చూపించేవారు. కళాశాల విద్యను పూర్తి చేసుకుని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి వెళ్ళారు. 10 ఏళ్ళు వస్త్ర పరిశ్రమలో లెక్కలేనన్ని డిజైనర్ వస్త్రాలని రూపొందించారు. మంచి పేరును కూడా సంపాదించారు. కానీ వస్త్రాల వృధాని చూసినప్పుడు మాత్రం పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నామో అనే ఆలోచన వచ్చేది. దాంతో రోజంతా గిల్టీగా గడిచేదంట. తర్వాత ఉద్యోగం మానేసి బెంగళూరుకి వచ్చేశారు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఏదైనా స్టార్టప్ మొదలు పెట్టాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు చేతన. చిన్న చిన్న అవసరాలకు కూడా ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండడం చూశారు చేతన. అదే మార్చాలి అనుకున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా కాగితాన్ని ఉపయోగించాలి అనుకున్నారు. అలానే ప్లాన్ కూడా తయారు చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్కి కూడా ఎంపికయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ధర ఎక్కువ, తొందరగా పాడవడం, కాస్త తడిచిన పేపర్ చినిగిపోవటం వంటివి చూశాక విస్తరాకుల్ని వాడాలని నిర్ణయించుకున్నారు. కొండ ప్రాంతాల నుండి ఆకులను సేకరించడం ప్రారంభించారు. గిరిజన మహిళల్ని వీరి ప్రాజెక్టులో భాగం చేశారు. వాళ్ళు చెట్ల నుండి ఆకుల్ని సేకరించి పంపించేవారంట. దీనికి హస్తకళల్ని జోడించి మరింత ఆదరణ సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో స్థానిక కళాకారుల్ని సంప్రదించి కాలమ్స్ గీయించారు. అనుకున్నట్లుగానే వీటికి ఆదరణ పెరిగింది అంటున్నారు. బహుమతులు ప్యాక్ చేసే బాక్సులు, యోగా మ్యాట్లు, గృహ అవసరాలకు కావలసిన సంచులు వంటివి తయారు చేశారు. 3 లక్షల పెట్టుబడితో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు 15 లక్షల టర్నోవర్కు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, తెలంగాణ రాష్ట్రాలకు వీళ్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లోనూ వీరి సేవలను విస్తరించే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు చేతన. ఇప్పుడు ఒక పాట వింటారు.

అంకురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వం. ఆత్మవిశ్వాసం అనేది మనలని మనం నమ్మడం, మన సామర్థ్యాలపై మనకు ఉండే అచంచలమైన నమ్మకం, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంపొందించుకోవచ్చు. విశ్వాసాన్ని మెరుగుపరచడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు. ఇతరులతో మనం పోల్చుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుంది. మనతో మనం మాత్రమే పోటీ పడాలి. మనం సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తించి అభినందించుకోవడం వల్ల మనలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. కంఫర్ట్ జోన్ దాటాలి. మనం భయపడే లేదా కొత్తగా అనిపించే పనులను ప్రయత్నించడం ద్వారా మన పరిమితులను దాటి ఎదగవచ్చు. మంచి పోషకాహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరక మానసిక దృఢత్వం పెంచుకోవచ్చు. ఇప్పుడు మంచు పల్లకి ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఇంతటితో సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన నియంత్రణ పద్ధతులు ప్రాధాన్యత వాడుకల మెళకువల గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో జీవన ఎరువులను గురించి తెలుసుకోవాల్సిన అంశాలు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో విదుషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గారి గానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసారాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు 6:00 దేశభక్తి గీతం పాడరా సోదర బృందగానం వింటారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ గారు, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షితారు విరచిత పంచలింగ 6:30 వింటారు. 6:30 శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పంట భూముల్లో ఆచ్ఛాదన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన ఇంటర్నేషనల్ మూన్ డే. తర్వాత తెలుగు కవి జానపద నాటక రచయిత కవికొండల వెంకటరావు గారు, ఎడ్మండ్ హిల్లరీ గార్ల జయంతి సందర్భంగా వారి ఇద్దరు జీవిత విశేషాలు వింటారు. శ్రీమతి జి భారతి గారి ఐశ్వర్య సంపద కథానిక వింటారు. పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమం.

కార్యక్రమంలో శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి తర్వాత తెలుగు సినిమా పాటలు వింటారు. 10:30 పాటల పల్లకి, 11:00 మధురిమ తెలుగు సినిమా పాటలు, సినీ భక్తి గీతాలు వింటారు. 12:10 మధురిమ తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం మామిడి రకాలలో మీకు ఇష్టమైన రకం ఏది. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ వివరాలు, తర్వాత 2:31 జానపద గీతాలు శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం నిర్వహణలో వింటారు. సీతాదేవి రాములవారి పాటలు, ఊడుపుల పాటలు శ్రీమతి కె రమణమ్మ బృందం నిర్వహణలో వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ కొయ్య హరిహరరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. ఫిట్నెస్ మంత్ర వికాసం ఉంటాయి. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమా గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో శ్రీమతి పి ప్రశాంతి గారి స్వీయ ఆంగ్ల కథానిక వింటారు. రేపు రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారాల వివరాలు.

0: ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు.

0: అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సిపిఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాంజీబార్ అధ్యక్షులు, విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకము ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరేట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరేట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం

0: రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత 2వసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మ్యాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులు ప్రాధాన్యత, వాడుకలో మెళకువల గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరీమణులకి మరియు ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అది సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాధాన్యత, వాడుకలో మెలకువలు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, నేల సారం తగ్గడం, వాతావరణ మార్పులు, పురుగులు మరియు తెగుళ్లలో రసాయన మందులకు నిరోధకత పెరగడం, రసాయన అవశేషాల వల్ల ఆరోగ్య సమస్యలు వంటి అంశాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన ఆహార ఉత్పత్తిని అందించే వ్యవసాయ విధానమే సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముందుగా అసలు జీవ నియంత్రణ అంటే ఏమిటో తెలుసుకుందాం. పంటలకు హాని చేసే పురుగులు, తెగుళ్ళు, కలుపు మొక్కలను ప్రకృతిలో సహజంగా ఉండే ఇతర జీవులను ఉపయోగించి నియంత్రించే విధానాన్ని జీవ నియంత్రణ లేదా బయలాజికల్ కంట్రోల్ అంటారు. మిత్రపురుగులు, పరాన్నజీవులు, ప్రయోజనకర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి జీవులను ఉపయోగించడం ద్వారా హానికర జీవుల సంఖ్యను ఆర్థిక నష్టస్థాయికి దిగువన ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. జీవ నియంత్రణ ఎందుకు అవసరమవుతుందంటే, గత కొన్ని దశాబ్దాలుగా రసాయన పురుగుమందుల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కాలక్రమేణా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పురుగులు మందులను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. ఉపయోగకరమైన తేనెటీగలు, సాలీడులు, మిత్రపురుగులు కూడా నశించాయి. నేలలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గింది. ఆహార పదార్థాల్లో రసాయన అవశేషాలు పెరిగాయి. రైతుల ఉత్పత్తి వ్యయం అధికమైంది. ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారమే జీవ నియంత్రణ. ముందుగా జీవ నియంత్రణలో ఉపయోగించే జీవులను గురించి తెలుసుకుందాం. జీవ నియంత్రణలో మిత్రపురుగులు, వీటిని ప్రిడేటర్స్ అంటాము, పరాన్నజీవులు, పారాసైటాయిడ్స్, వీటితో పాటుగా సూక్ష్మజీవ ఆధారిత నియంత్రణలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. మొదటగా మనం మిత్రపురుగుల గురించి తెలుసుకుందాం. మిత్రపురుగులు అంటే పంటలకు హాని చేసే పురుగులను నేరుగా తిని వాటి సంఖ్యను తగ్గించే ప్రయోజనకరమైన కీటకాలు. ఉదాహరణకు క్రిప్టోలిమస్ బీటిల్, ఇది పిండి పురుగు లేదా మైనపు పురుగును నియంత్రిస్తుంది. అలాగే అక్షింతల పురుగు లేదా లేడీ బర్డ్ బీటిల్ అని అంటాము, ఇది పేను పురుగుల నియంత్రణలో ఉపయోగపడుతుంది. ఒక లేడీ బర్డ్ బీటిల్ తన జీవితకాలంలో వందల సంఖ్యలో పేనుల్ని తిని నాశనం చేయగలదు. గ్రీన్ లేస్వింగ్ లార్వాలు, తెల్లదోమలు, పేనులు త్రిప్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే పొలంలో మిత్రపురుగులు కనిపించినప్పుడు అవసరం లేకుండా రసాయన మందులు పిచికారీ చేయకూడదు. అలా చేస్తే మనకు సహాయం చేసే జీవులను మనమే నాశనం చేసినట్లు అవుతుంది. రెండవది పరాన్నజీవులు. ఇవి చాలా చిన్న కందిరీగల వంటివి. ఇవి మనిషికి ఎటువంటి హాని చేయవు, కానీ హానికర పురుగుల గుడ్లలో లేదా లార్వాల్లో తమ గుడ్లను పెడతాయి. తర్వాత వాటి నుంచి బయటికి వచ్చే పిల్లలు ఆ పురుగులనే ఆహారంగా తీసుకుని వాటిని నాశనం చేస్తాయి. ఉదాహరణకు ట్రైకోగ్రామా టెలనోమస్. ఇందులో ట్రైకోగ్రామా అత్యంత ప్రసిద్ధమైన పరాన్నజీవి. మూడవది సూక్ష్మజీవి ఆధారిత జీవ నియంత్రణ. ఇవి రైతులకు ప్రస్తుతం అత్యంత ఉపయోగకరమైన జీవ నియంత్రణ సాధనాలు. ఇంతకు మునిపే చెప్పుకున్నట్లుగా ఇందులో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. బ్యాక్టీరియాకు ఉదాహరణగా బాసిల్లస్ థురింజియన్సిస్ను, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ను చెప్పుకోవచ్చు. అలాగే శిలీంధ్రాలకు ఉదాహరణగా ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హార్జియానం, బవేరియా బెస్సియానా, మెటారైజమ్ అనిసోప్లియోలను చెప్పుకోవచ్చు. రైతులు ఎక్కువగా వినే మరో జీవ ఉత్పత్తి ఎన్పివి అంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్. పురుగు ఈ వైరస్ కలిగిన ఆకుల్ని తిన్న తర్వాత కొన్ని రోజుల్లో చనిపోతుంది. ఈ వైరస్ ఇతర జీవులకు హాని చేయదు. అందుకే దీన్ని అత్యంత సురక్షితమైన జీవ నియంత్రణ సాధనంగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు మనం వివిధ రకాల జీవ నియంత్రితాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రైతు సోదరులు విస్తృతంగా వినియోగిస్తున్న జీవ నియంత్రితాలను గురించి, వాటి ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది ట్రైకోగ్రామా. ట్రైకోగ్రామా ఇది చాలా చిన్న కందిరీగ. భారతదేశంలో ముఖ్యంగా ట్రైకోగ్రామా కిలోనిస్ మరియు ట్రైకోగ్రామా జపానికంను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ట్రైకోగ్రామా అనేది ఐదు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో ఆడ ట్రైకోగ్రామా హానికార పురుగు పెట్టిన తాజా గుడ్లను వెతుకుతుంది. రెండవ దశలో తన అండసూచిని ఉపయోగించి ఆ గుడ్డు లోపల తన గుడ్డును పెడుతుంది. మూడవ దశలో ట్రైకోగ్రామా పిల్ల గుడ్డు లోపల పెరిగి పంటకు హాని కలిగించే పురుగు గుడ్డులోని పదార్థాన్ని తింటుంది. నాలుగవ దశలో హానికర పురుగు బయటికి రాకుండా గుడ్డులోనే చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు నలుపు రంగులోకి మారుతుంది. ఇది ట్రైకోగ్రామా పనిచేసిందనే దానికి సంకేతం. ట్రైకోగ్రామా సాధారణంగా గుడ్డు దశలో ఉన్న పురుగులపై మాత్రమే పనిచేస్తుంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, చెరుకులో కాండం తొలిచే పురుగు, వరి కాండం తొలిచే పురుగు, మొక్కజొన్న కాండం తొలిచే పురుగు, పత్తిలో బోల్వామ్స్, కూరగాయల్లో

కాయతొలిచే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ట్రైకోగ్రామా అనేది సాధారణంగా ట్రైకోకాట్స్ రూపంలో లభిస్తుంది. ప్రయోగశాలలో ధాన్యపు చిమ్మట అంటే కార్సేరా సెఫలోనికా అనే జీవి యొక్క గుడ్ల మీద ట్రైకోగ్రామాని పెంచి ఆ గుడ్లను కార్డులపై అతికించి రైతులకు అందిస్తారు. కార్డుపై నల్లగా కనిపించే గుడ్లలో ట్రైకోగ్రామా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సాధారణంగా 8 నుంచి 9 రోజుల్లో ఈ ట్రైకోకార్డుల నుంచి ట్రైకోగ్రామా పురుగులు బయటకు వస్తాయి. ఈ పరాన్నజీవిని పంట పొలాల్లో వాడుకోవాలి అనుకున్నప్పుడు 2 రోజుల ముందుగా అనగా 7వ రోజున ట్రైకోకార్డును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పంట పొలాల్లో 5 మీటర్లకొకటి చొప్పున ఆకు అడుగు భాగాన పించేయాలి. ఉదాహరణకు వరిలో గనక తీసుకున్నట్లయితే ఎకరానికి 40,000 ట్రైకోగ్రామా గుడ్లు కావాలి. ఒక్కో ట్రైకోకార్డు మీద 20,000 గుడ్లు ఉంటాయి. అంటే 2 కార్డులను వారం 10 రోజుల వ్యవధిలో 3 నుంచి 6 సార్లు పొలంలో వరి నాటిన 30 నుంచి 60 రోజుల మధ్యకాలంలో పొలంలో అమరిస్తే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగులను నివారించవచ్చు. ట్రైకోగ్రామాని పురుగులు గుడ్లు పెట్టడం ప్రారంభించిన దశలోనే విడుదల చేయాలి. గొంగళి పురుగులు బయటకు వచ్చిన తర్వాత విడుదల చేస్తే ప్రయోజనం ఉండదు. ట్రైకోగ్రామా తర్వాత ఇప్పుడు మనం బాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. గొంగళి పురుగుల నియంత్రణలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన జీవ నియంత్రణ బ్యాక్టీరియా బాసిల్లస్ థురింజియన్సిస్. ఇది ఒక ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా నుండి తయారు చేసిన జీవ పురుగు మందులు ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. బీటీ 5 దశల్లో హానికరక పురుగుల్ని చంపుతుంది. మొదటి దశలో బీటీ పిచికారీ చేసిన ఆకుల్ని గొంగళి పురుగు తినాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పురుగు శరీరం మీద పడడం మాత్రమే ఈ విషయంలో సరిపోదు. పురుగు తప్పనిసరిగా మందు చల్లినటువంటి ఆకుని తినాలి. 2వ దశలో పురుగు కడుపులో ఉండే క్షార వాతావరణంలో బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే క్రై ప్రోటీన్లు క్రియాశీలం అవుతాయి. 3వ దశలో ఈ ప్రోటీన్లు పురుగు పేగు గోడలో రంధ్రాలు ఏర్పరుస్తాయి. 4వ దశలో పురుగు వెంటనే ఆహారం తినడం ఆపేస్తుంది. 5వ దశ 1 నుంచి 3 రోజుల్లో పురుగు బలహీనపడి చనిపోతుంది. బీటీ ప్రధానంగా లెపిడాప్టర్ వర్గానికి చెందిన గొంగళి పురుగుల మీద పనిచేస్తుంది. మిరపలో కాయతొలుచు పురుగు, పొగాకు లద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, క్యాబేజీ గొంగళి పురుగులు, ఆకులు తినే ఇతర లార్వాలు, పప్పుధాన్యాల్లో కాయతొలిచే గొంగళి పురుగు అనే పురుగుల మీద బీటీ సమర్థవంతంగా పనిచేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏ పురుగు మీద పనిచేయదు అనేటువంటి విషయాన్ని రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెల్లదోమ, పేను, థ్రిప్స్, మీలిబగ్, చెదలు, వైట్ గ్రబ్స్, మైట్స్ ఇటువంటి పురుగులకు బీటీ పిచికారీ చేస్తే ఫలితం రాదు. బీటీకి ఉదాహరణగా ICAR ఉత్పత్తి చేసినటువంటి ఒక కల్చర్ NBAIR BT25 అనే కల్చర్ని 2 ml లీటర్ నీటికి చొప్పున 2 నుంచి 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే మొక్కజొన్నలో కత్తెర పురుగును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. బీటీని ఎప్పుడు పిచికారీ చేయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బీటీ పురుగులు చిన్న లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. పెద్ద గొంగళి పురుగుల మీద ప్రభావం తగ్గుతుంది కాబట్టి క్షేత్ర పరిశీలన అనేది చాలా అవసరమవుతుంది. బీటీ తర్వాత తెలుసుకోవాల్సినటువంటి బ్యాక్టీరియా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్. ఇది మొక్కలకి సహజ రోగనిరోధక శక్తిని పెంచే మిత్ర బ్యాక్టీరియా. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా ఇది రైతులకు విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. సూడోమోనాస్ పనిచేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మొక్క వేర్ల చుట్టూ వేగంగా పెరిగి వేర్ల చుట్టూ రక్షణ కవచం వలె స్థిరపడుతుంది. వ్యాధికారక సూక్ష్మజీవులకు స్థలం దొరకకుండా చేస్తుంది. అంతేకాకుండా ఇది యాంటీబయాటిక్ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, వేర్ల విస్తరణలో తోడ్పడుతుంది, పోషకాల గ్రహణంలో ఉపయోగపడుతుంది. సూడోమోనాస్ ప్రధానంగా వేరుకుళ్ళు, మొలకకుళ్ళు, నారుకుళ్ళు, బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు, బ్యాక్టీరియల్ ఆకుమచ్చ వంటి వ్యాధుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. వరిలో గనకైతే విత్తన శుద్ధికి, నారు నాటుకోవడానికి, నేలలో వేయడానికి ఉపయోగిస్తారు. మిరపలో 4 దశలోనూ నాటిన తర్వాత నేలలో వేయడానికి ఉపయోగిస్తారు. పప్పుధాన్యాల్లో విత్తన శుద్ధికి, నేలలో వేయడానికి వినియోగిస్తారు. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ విత్తన శుద్ధి గురించి మనం చూసినట్లయితే 1 కిలో విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్ను ఉపయోగించవచ్చు. అలాగే నారు నాటే ముందు లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ఈ మందును కలిపి ఆ ద్రావణంలో 20 నుంచి 30 నిమిషాల పాటు నారును ఉంచి తర్వాత నాటుకుంటే మంచి ఫలితం వస్తుంది. 1 ఎకరం నారుకి ఈ మందు 500 గ్రాములు అవసరమవుతుంది. నేలలో వేసేటట్లయితే ఎకరానికి 2 కిలోల కల్చర్ని 50 నుంచి 100 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి చల్లుకోవచ్చు. ఇప్పటి వరకు మనం జీవ నియంత్రణలో ఉపయోగించే పరాన్నజీవులు బ్యాక్టీరియాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని శిలీంధ్రాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందింది ట్రైకోడర్మా. ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా హార్జియానం ఇవి 2 శిలీంధ్రాలు. నేలలో సహజంగా నివసించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. ఇవి మొక్కలకు హాని చేయవు, కానీ పంటలకు వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, నారుకుళ్ళు వంటి వ్యాధులను కలిగించే హానికర శిలీంధ్రాలను అణిచివేస్తాయి. ట్రైకోడర్మా ఎలా పనిచేస్తుందంటే ఇది వ్యాధికారక శిలీంధ్రాలపై పెరిగి వాటితో పోటీపడి వాటిని నాశనం చేస్తుంది. మొక్కల వేర్ల పెరుగుదలను ప్రోత్సహించి పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనిని వరి, పత్తి, మిరప, టొమాటో

వంగ, శనగ, కంది, వేరుశనగ పంటల్లోనూ, అలాగే మామిడి, అరటి, కొబ్బరి వంటి ఉద్యాన పంటల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించే విధానాన్ని చూసినట్లయితే కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. నాటడానికి ముందుగా ట్రైకోడర్మ కలిపిన ద్రావణంలో 20 నుంచి 30 నిమిషాలు వేర్లను ముంచి నాటుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే 1 ఎకరానికి సుమారు 2.5 కిలోల ట్రైకోడర్మాను 100 నుంచి 200 కిలోల బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి నేలలో వేసుకోవడం ద్వారా వ్యాధుల్ని నియంత్రించవచ్చు. ట్రైకోడర్మ తర్వాత శిలీంధ్రాల్లో ముఖ్యమైనది బెవేరియా బెస్సియానా. ట్రైకోడర్మ నేలలోని వ్యాధికారక శిలీంద్రాలపై పనిచేస్తే బెవేరియా నేరుగా పురుగులపై పనిచేస్తుంది. అందుకే దీన్ని పురుగుల్ని చంపే మిత్ర శిలీంద్రం అంటారు. బెవేరియా ఒక సూక్ష్మ శిలీంద్రం, మన కంటికి కనిపించదు. ప్రయోగశాలలో పెంచితే తెల్లని పత్తిలాంటి పెరుగుదల కనిపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే రసాయన పురుగు మందుల్లా దీన్ని పురుగు తినాల్సిన అవసరం లేదు. పిచికారీ చేసిన తర్వాత బెవేరియా బీజాంశాలు అంటే స్పోర్స్ పురుగు శరీరం మీద అంటుకొని మొలకెత్తి పురుగు చర్మాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించి పురుగు శరీరంలో పోషకాలను గ్రహించి వేగంగా పెరుగుతుంది. కొన్ని రోజుల్లో పురుగు చనిపోతుంది. తర్వాత పురుగు శరీరం మొత్తం తెల్లటి శిలీంద్రంతో కప్పబడి కనిపిస్తుంది. ఇది చూసి రైతులు భయపడాల్సిన అవసరం లేదు. అదే బవేరియా పనిచేస్తుందనడానికి సంకేతం. బవేరియా అనేక రకాలైనటువంటి పురుగుల మీద పనిచేస్తుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేను, థ్రిప్స్, మీలిబగ్, కొన్ని రకాల గొంగళి పురుగులు, కొన్ని రకాల బీటిల్స్, కొన్ని రకాల లార్వాలు, ముఖ్యంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. బెవేరియా పనిచేయడానికి ఎంత సమయం పడుతుందనేది రైతులు సాధారణంగా అడిగే ప్రశ్న. సాధారణంగా 4 నుంచి 7 రోజుల్లో పురుగుల మరణం కనిపించడం ప్రారంభమవుతుంది. రసాయనిక మందుల్లా ఒకే రోజులో పనిచేయదు, కానీ దీని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. బెవేరియా బెస్సియానా వలె మరో శిలీంద్ర సంబంధిత జీవనియంత్రితము మెటారైజం అనిసోప్లియే. పంటలకు నష్టం చేసే పురుగులన్నీ ఆకుల మీదే ఉండవు. కొన్ని పురుగులు నేలలో దాక్కుని వేర్లను తింటాయి. మరికొన్ని చెదలు మొక్కల కాండం వేర్లను దెబ్బతీస్తాయి. ఇటువంటి పురుగుల నియంత్రణకు ప్రకృతి మనకు ఒక అద్భుతమైన మిత్రుణ్ణి అందించింది. అదే మెటారైజియం అనిసోప్లియే. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది కూడా బెవేరియా స్పోర్స్ వలె పురుగు శరీరంలోకి ప్రవేశించి పురుగును చంపుతుంది. దీన్ని ప్రధానంగా వరిలో, నర్సరీ ప్రాంతాల్లో నేల ఆరోగ్య నిర్వహణలోనూ, చెదల సమస్య ఉన్న పొలాల్లోనూ, చెరకులో చెదలు వేరుపురుగుల సమస్య ఉన్నప్పుడు, వేరుశనగలో తెల్ల వేరుపురుగు సమస్య ఉన్నప్పుడు, కొబ్బరిలో రైనోసెరాస్ బీటిల్ నియంత్రణలోనూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణంగా నేలలో వేసే పద్ధతి అనేది ఇక్కడ పాటిస్తారు. ఎకరానికి 2 కిలోల మెటారైజియం కల్చర్ని 50 నుంచి 100 కిలోలు బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో లేదా వర్మి కంపోస్ట్తో కలిపి కొద్దిగా తేమ ఉంచి 24 గంటల నీడలో ఉంచి చివరి 2 కిలో లేదా మొక్కల వరుసల్లో వేయాలి. శిలీంధ్రాల తర్వాత మనం తెలుసుకోవాల్సింది వైరస్ గురించి. ప్రపంచంలో అన్ని వైరస్లు హానికరమైనవి కావు. కొన్ని వైరస్లు ప్రకృతిలోని హానికరమైనటువంటి పురుగులను నియంత్రిస్తాయి. వాటిలో ముఖ్యమైనది న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్. ఈ వైరస్ ప్రత్యేకంగా కొన్ని గొంగళి పురుగులకే వ్యాధి కలిగిస్తుంది. మనుషులకి, పశువులకి, పక్షులకు, చేపలకు లేదా మొక్కలకు ఇది హాని చేయదు. అందువల్ల ఇది పర్యావరణానికి అత్యంత సురక్షితమైన జీవ నియంత్రణ సాధనాల్లో ఒకటి. ఉదాహరణకి HANPV అంటే హెలికోవర్ప లేదా శనగ పచ్చ పురుగు మీద పనిచేసే NPV కానీ, SLNPP అంటే స్పోడాప్టెరా లిచ్యురా పొగాకు లద్దె పురుగు మీద పనిచేసే NPV ద్రావణం. NPV ఎలా పనిచేస్తుంది అంటే NPV పిచికారీ చేసిన ఆకుల్ని గొంగళి పురుగు తింటుంది. వైరస్ పురుగు పేగులోకి చేరి కణాల్లోకి ప్రవేశించి పురుగుని బలహీనపరిచి చంపుతుంది. చనిపోయిన పురుగు శరీరం మెత్తగా మారి వేలాడుతూ కనిపించవచ్చు. ఆ శరీరం నుంచి విడుదలైన వైరస్ కణాలు ఇతర లక్ష్య పురుగులకు కూడా వ్యాపించవచ్చు. దీన్ని ప్రధానంగా మిరపలో కాయతొలిచే పురుగుని నియంత్రించడానికి, శనగలో శనగపచ్చ పురుగుని నియంత్రించడానికి, వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నియంత్రణకు, పప్పుధాన్యాల్లో కాయతొలిచే గొంగళి పురుగు నియంత్రణకి ఉపయోగిస్తారు. NPVని ఎప్పుడు పిచికారీ చేయాలన్నది అత్యంత ముఖ్యమైన విషయం. చిన్న లార్వా దశలో అంటే 1, 2 లేదా 3 ఇన్స్టార్లో పిచికారీ చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. పెద్ద గొంగళి పురుగుల మీద ప్రభావం తగ్గుతుంది. ఇప్పటి వరకు మనం అనేక జీవ నియంత్రణ కారకాల గురించి తెలుసుకున్నాం. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జీవ నియంత్రణ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. అలాగే రసాయన పురుగు మందులు ఒక్కటే వ్యవసాయానికి రక్షణ కూడా కావు. జీవ నియంత్రణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రసాయన అవశేషాలు తగ్గుతాయి, మిత్రపురుగులు రక్షించబడతాయి, రైతు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, సేంద్రీయ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, ఎగుమతి నాణ్యత గల పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది, దీర్ఘకాలికంగా పురుగు సమస్య తగ్గుతుంది. ఇక్కడ రైతులు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. జీవ నియంత్రణ అనేది ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఇది సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఆరోగ్యకరమైన విత్తనము, విత్తన శుద్ధి, పంట మార్పిడి, నిరోధక రకాలు, సమతుల్య ఎరువుల వినియోగం, ఫెరమోన్ ట్రాపులు, పసుపు నీలం స్టిక్కీ ట్రాపులు, పొలం పరిశుభ్రత, కలుపు మొక్కల నివారణ, సరైన నీటి యాజమాన్యం, ఇవన్నీ జీవ నియంత్రణతో కలిపి అమలు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. జీవ నియంత్రణ, యాంత్రిక పద్ధతులు, సరైన వ్యవసాయ పద్ధతులు, మిత్ర కీటకాల

0: సంరక్షణ, అవసరమైతే మాత్రమే రసాయన నియంత్రణ, ఈ 5 సూత్రాల సమన్వయమే సమగ్ర సస్యరక్షణ. ఇదే భవిష్యత్తు వ్యవసాయం. జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, మెలకువలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది రైతులు మేము ట్రైకోడర్మా వాడాం, ఫలితం రాలేదు అని చెప్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో సమస్య జీవ నియంత్రణ కారకంలో లేదు, దాన్ని ఉపయోగించే విధానంలో ఉంటుంది. అందుకే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. అందులో మొదటిది, గుర్తింపు పొందిన కంపెనీల ఉత్పత్తులనే కొనాలి. ఎప్పుడు నమోదు పొందిన, అంటే రిజిస్టర్డ్ నాణ్యమైన కంపెనీల ఉత్పత్తులనే కొనాలి. చాలా తక్కువ ధరకు దొరికిందని నాణ్యత లేని ఉత్పత్తులను కొనకండి. ఈ జీవ నియంత్రితాలను రైతు సోదరులకు లభ్యం చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 11 జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, నిడదవోలు, ఇబ్రహీంపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడపల్లో ఉన్నాయి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ప్రయోగశాలలు అనకాపల్లి, గుంటూరు, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో నెలకొల్పబడి రైతులకు మేలైన జీవ నియంత్రితాల లభ్యత ఎందు విశేషంగా తోడ్పడుతున్నాయి. అలాగే వైఎస్ఆర్హెచ్యు ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానంలో కూడా ఉద్యాన పంటల కొరకు మేలైన జీవ నియంత్రితాల ఉత్పత్తి జరుగుతోంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఇటీవల కాలంలో ఈ జీవ నియంత్రితాలను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండో విషయము, తయారీ తేదీ, గడువు తేదీని తప్పనిసరిగా చూసి ఉపయోగించాలి. జీవ నియంత్రణ కారకాలు సజీవ సూక్ష్మజీవులు, వాటికి కూడా జీవితకాలం ఉంటుంది. గడువు ముగిసిన ఉత్పత్తి సరిగా పనిచేయదు. తరువాతది, ప్యాకెట్ మీద లేబుల్ని తప్పనిసరిగా చదవాలి. లేబుల్ మీద ఇది ఏ పంటకు, ఏ పురుగుకి, ఎంత మోతాదు, ఎలా కలపాలి, ఎలా నిల్వ చేయాలి అనే అంశాలు స్పష్టంగా ఉంటాయి. జీవ నియంత్రణ కారకాలు అధిక ఉష్ణోగ్రతలో జీవశక్తిని కోల్పోతాయి. కాబట్టి చల్లని పొడి ప్రదేశంలో, నీడలో నిల్వ చేయాలి. ఎండలో దీనిని నిల్వ చేయకూడదు. రైతులు ఎక్కువగా చేసేటువంటి పొరపాటు ఏంటంటే, రసాయనిక మందులు మనకి హాని చేసే పురుగుల్ని చంపినట్లే మనకు మేలు చేసే సూక్ష్మజీవులను కూడా చంపుతాయి. కానీ రసాయన పురుగు మందులతో విచక్షణ లేకుండా వీటిని కలపడం, ఈ తప్పు మనం చేయకూడదు. తరువాత, సూర్యరశ్మి కొన్ని జీవ నియంత్రణ కారకాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందువల్ల దీన్ని పిచికారీ చేయడం అనేది ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ చేసుకోవాలి. ట్రైకోడర్మా, మెటారైజియం, సుడోమోనాస్ వంటి జీవ నియంత్రణ కారకాలు తేమ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. కాబట్టి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వినియోగించాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని అనుకోవడం పొరపాటు. తక్కువ వేసినా పూర్తి ఫలితం రాదు. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదే వాడాలి. రసాయన మందు 1-2 రోజుల్లో ప్రభావం చూపుతుంది. జీవ నియంత్రణ కారకాలు కొంత సమయం తీసుకుంటాయి. కాబట్టి ఆందోళన చెందకుండా ఓర్పుతో ఉండాలి. ప్రతి పురుగు శత్రువు కాదు. పొలంలో కనిపించే తూనీగలు, అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల, సాలీడులు, చిన్న పరాన్నజీవి కందిరీగలు మనకు మిత్రులు. వాటిని కాపాడితే అవే మన పంటను కాపాడతాయి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. జీవ నియంత్రణ కారకాలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, ఆహారంలో రసాయన అవశేషాలు తగ్గుతాయి, మన ఆరోగ్యం, మన భూమి ఆరోగ్యం, మన భవిష్యత్తు తరాల ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. చివరగా ఒక మాట, సుస్థిర వ్యవసాయం అంటే కేవలం అధిక దిగుబడి కాదు. నేలను కాపాడడం, నీటిని సంరక్షించడం, మిత్రకీటకాలను రక్షించడం, రైతు ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందించడం, ఈ లక్ష్యాలన్నీ చేరుకోవడంలో జీవ నియంత్రణ పద్ధతులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. శాస్త్రీయ సిఫారసులను పాటిస్తూ జీవ నియంత్రణ అవలంబిద్దాం, సుస్థిర వ్యవసాయాన్ని సాధిద్దాం.
1: సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులు, ప్రాధాన్యత, వాడుకలో మెళకువలు గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. జీవన ఎరువులను గురించి తెలుసుకోవాల్సిన అంశాలు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో జీవన ఎరువుల గురించి తెలుసుకోవాల్సిన అంశాలపై కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దలవలస శాస్త్రవేత్తలు రైతులకి అందిస్తున్న కొన్ని సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. జీవన ఎరువులంటే భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగ జీవుల్లో మొక్కలకి పోషక పదార్థాలని ఇంకా పెరుగుదలకి ఉపయోగపడే హార్మోన్లని సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మాంగ జీవులు పంటకి కావలసిన పోషక పదార్థాలని ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమని కలిగి ఉంటాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లని అలాగే విటమిన్లని అందిస్తూ ఉంటాయి. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర తగ్గించుకొని ఎరువుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. వీటిలో ముఖ్యమైనవి రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం. ఇప్పుడు రైజోబియం గురించి తెలుసుకుందాం. లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల పంటలకి నత్రజని అందించి జీవన ఎరువుగా వాడాలి. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ. ఇటువంటి పైర్లకు వేరుశనగ, సోయా చిక్కుడు ఇటువంటి నూనె గింజల పైర్లకి రైజోబియం కల్చర్ని విత్తనానికి పట్టించి ఉపయోగించుకోవాలి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదంటే బెల్లం లేదా గంజి పౌడర్ని కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిగిబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియని రైతులు పాలిథిన్ సంచిని కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవాలి. పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో ఆరబెట్టిన తర్వాత పొలంలో నాటుకోవాలి. రైజోబియం జీవన ఎరువు తప్పనిసరిగా వాడాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. కొత్తగా లెగ్యూమ్ జాతి పంటని పొలంలో వేసేటప్పుడు వాడుకోవాలి. గతంలో లెగ్యూమ్ జాతి పంట వేసినప్పటికీ తగినన్ని వేరుబుడిపెలు ఏర్పడినప్పుడు అలాగే పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకి ముందు ఇంకా ఏ ఇతర జాతి పంటల్ని వాడి ఉన్నట్టయితే అలాగే వాతావరణ పరిస్థితులు రైజోబియం అంటే జీవన ఎరువు బ్రతికి ఉండడానికి అనుకూలించినప్పుడు అనగా అధిక ఆమ్ల లేదా క్షార భూములు అయిన ఎడ్ల అలాగే మురుగునీరు నిల్వ ఉన్న పొలాల్లో అంటే వరదలు వచ్చినప్పుడు ఇంకా అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ రైజోబియం జీవన ఎరువు తప్పనిసరిగా వాడుకోవాలి. ఇప్పుడు అజిటోబ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. పప్పుజాతి పంటల్ని మినహాయించి మిగతా అన్ని పంటలకి నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కకి కావాల్సిన

0: హార్మోన్లని అలాగే విటమిన్లని అందిస్తూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రీయ కార్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అందువల్ల ఈ జీవన ఎరువుని ఆకుకూరలు, కాయగూరలు, ఇంకా పూల తోటలకి సిఫార్సు చేయబడుతుంది. వీటిని ఎలా వాడుకోవాలంటే, ఏ పంటకి వాడినా కానీ 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రీయపు ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లుకోవాలి. ఇది చల్లిన సమయంలో కానీ వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉన్నట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు అజోస్పైరిల్లం గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్లు చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేళ్లలోకి చొరబడి కూడా జీవిస్తూ ఉంటాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకి ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువుని లెగ్యూమ్ జాతి పంటలకి తప్పించి మిగతా పంటలకి వాడుకోవడానికి వీలవుతుంది. ఇది వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి ఈ పంటలకి బాగా ఉపయోగపడతాయి. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే, తక్కువ కాలం పంటలకైతే 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ని 80 నుండి 100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనం కింద పడేటట్లు వేసుకోవాలి. నారుమడి వేసుకునే పంటలకి నారు పీకడానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువుని బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వ్రేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో అయితే నాటే విత్తనపు చెరకు ముచ్చల్ని 10 నిమిషాల సేపు ముంచి తర్వాత నాటుకోవాలి. ఇప్పుడు భాస్వరం అందించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. పంట మొక్కలకి వేసిన లభ్య భాస్వరం భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి వివిధ రకాలైన లభ్యం కాని భాస్వరపు రూపంలోకి మారిపోతాయి. ఉదాహరణకి భూమి ఆమ్లగుణం కలిగినట్టయితే వేసిన భాస్వరం ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్లుగా మారిపోయి మొక్కకి లభ్యం కాకుండా ఉంటాయి. ఒకవేళ భూమి క్షారగుణం కలిగి ఉన్నా వేసిన భాస్వరం కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫేట్స్గా మారి మొక్కకి లభ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేసినట్టయితే లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంని మొక్కకి లభ్యమయ్యే స్థితికి తీసుకువస్తుంది.
1: వ్యవసాయ సమాచారంలో మీరు ఇంతవరకు జీవన ఎరువులను గురించి తెలుసుకోవాల్సిన అంశాల గురించి శ్రీమతి సిహెచ్ కమలారాణి గారి చదివిన వ్యవసాయ సమాచారం విన్నారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేఘ సందేశం చిత్రం నుండి కేజే యశుదాసు పాడిన పాట వింటారు.

0: mucheza kwenu, mukicheza hapa, mutacheza kweli, watu wako hapa, watu watacheza.
1: నువ్వు వస్తావని ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దావ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై 23-25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ హౌస్ ఎనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలో

0: బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి ఆదరణీయ రాజనాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహీ హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ్ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే, యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హీ హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంటులో ఛాంపియన్గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్గా రికార్డులకెక్కింది. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. సింధు సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పివి సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆటతీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరుగుపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోనే అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం జాంజిబార్ అధ్యక్షుడు, విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వి మిన్యి ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ధి ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి, భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
2: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को अनेक गुना बढ़ा देगी. मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है. वंदे मातरम का पूरा गान हम सुनते हैं, तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए.
0: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ, మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖనవూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని

0: లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. పాడరా సోదరా బృందగానం వింటారు రచన డాక్టర్ బండి సత్యనారాయణ గారు. సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పంట భూముల్లో ఆచ్ఛాదన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ మూన్డే తెలుగు కవి జానపద నాటక రచయిత కవికొండల వెంకటరావు గారి జయంతి, ఎడ్మండ్ హిల్లరీ గారి జయంతి సందర్భంగా వారిద్దరి జీవిత విశేషాలు వింటారు. శ్రీమతి జి భారతి గారి ఐశ్వర్య సంపద కథానిక వింటారు. పుష్పాంజలి సమాచారవాణి కూడా ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ అంబటి వెంకటేశ్వరరావు బృందం నాదస్వరం వింటారు. రేపు 1:33 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో ఫోనీన కార్యక్రమం ఉంటుంది. అంశం మామిడి రకాలలో మీకు ఇష్టమైన రకం ఏది, నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. రేపు 2:31 జానపద గీతాలు శ్రీమతి బర్రె ముత్యాలమ్మ బృందం నిర్వహణలో వింటారు. తర్వాత సీతాదేవి రాములవారి పాటలు ఉడుపుల పాటలు శ్రీమతి కె రమణమ్మ బృందం నిర్వహణలో వింటారు. రేపు సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు మెలోడియస్ తెలుగు సినిమా పాటలు వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ కొయ్య హరిహర రెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. ఫిట్నెస్ మంత్ర వికాసం ఉంటాయి. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమా గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం శ్రీమతి పి ప్రశాంతి గారి స్వీయ ఆంగ్ల కథానిక వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:34 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షంగాన్ని కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వరకు దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా, అలాగే నైరుతి బంగాళాఖాతంలోనూ వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:20. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.